శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్ట్ నెల 5వ తేదీ బుధవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ప్రారంభమైన ఈనాటి ప్రభాత ప్రసారానికి ప్రియనిస్తలందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభోదయం. సమయం 5 గంటల 59 నిమిషాలు.

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. రిలే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పొగాకు కొనుగోలు పరిస్థితులపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి రుతుపవనాలకు ముందు పొడి విత్తనం వేయడం, పీఎండీఎస్ విధానంలో సాగుకు రైతులను సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు, రొయ్యల మేత ధరల నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతిలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిస్తూ,
1: రైతు సోదరులకు యాన్యుటీ 300 crores అవుతుంది. కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని పే చేశాం, దాని రాక్టిఫికేషన్ యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు, ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 GW టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అనంతరం వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,2,684గా ఉందని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,82,69,019 కాగా మహిళా ఓటర్లు 1,89,30,929 ఉండగా ఇతరులు 2,736 ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 3,71,00,000కు పైగా పత్రాలను డిజిటలీకరణ చేశారని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేరులేనివారు అభ్యంతరాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలని

0: సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: ఎన్టీఆర్ కిటోళి దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్టాప్, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మన శ్మశాన వాటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వారానికి 10 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి, ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని ఎంతో ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు టెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక ఆర్థికాభివృద్దికి దోహదపడే కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులపై పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి సింగరేణి అధికారుల బృందంతో కలిసి డాలస్ చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ డాలస్లో 2 రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్లో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 50 రూపాయలకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే రైతు బజార్లలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేస్తూ
2: తక్కువ ధరకి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ లో 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే అందించే కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి మనం చేస్తాం. రైతులకి అండగా ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి ఏదైనా నేరుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మీకు ధరని పెంచే విధంగా చర్యలు తీసుకోవటం, రెండు మీ ఖర్చుల్ని తగ్గించి లాభదాయకతని పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను.
0: ఎన్నికల హామీ మేరకు బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణా నదిపై

0: ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం ఈరోజు వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో మందహెచ్చుల కళాకారుడు శ్రీ కడెం చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు. ఎనిమిది గంటలకు ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కె భాస్కర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు, ఇక మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి ముంబై కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే ఉంటాయి. సాయంత్రం 5:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, ప్రసార విశేషాలు 6:20 సమాచార దర్శిని, 6:25 ప్రసారమవుతాయి. ఇక 6:30 యువజనుల కార్యక్రమం యువవాణి ఉంటుంది. ఈరోజు రాత్రి 7:00 ఉద్యోగవాణిలో ఉద్యోగ సమాచారం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమవుతుంది వ్యవసాయ కార్యక్రమం పంట పొలాలు, 7:45 వికసిత్ భారత్, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 8:30 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజనం ఉంటుంది. 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది.

9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు, అంటే రాత్రి 11 గంటల వరకు పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం మీకోసం వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్.
1: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ పురోగతి, ఆర్థిక సమావేశం, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధిలో నాబార్డ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పిఏసిఎస్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఏపీఎంలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, బ్యాంకర్లు తదితర భాగస్వామ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మనోహరాబాద్ సిద్దిపేట మార్గంలో సుమారు 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ కొత్త కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రసిద్ధ కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులకు రవాణా సౌలభ్యాన్ని, అనుసంధానాన్ని మెరుగుపరచడంలో కీలక ముందడిగని వారు పేర్కొన్నారు. ఈ కొత్త స్టేషన్ ఉద్యోగులకు, విద్యార్థులకు, స్వల్ప దూర ప్రయాణికులు ప్రయోజనం చేకూరుస్తుందని, అలాగే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, సామాజిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2 రోజుల పాటు క్లస్టర్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2026 జరిగింది. ఈ క్లస్టర్ స్థాయి పోటీల్లో రాష్ట్రంలోని 9 నవోదయ విద్యాలయాల నుంచి సుమారు 61 ఎగ్జిబిట్స్ ప్రదర్శించబడ్డాయి. ఇందులో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ మరియు నిర్వహణ వంటి అంశాలను ప్రదర్శించారు. సిద్దిపేట జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మేరా రేషన్ మేరా అభియాన్ 2.0 కార్యక్రమం కింద జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి భాగస్వామ్య వర్గాల సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. అత్యధిక ఆదాయం సమకూర్చే పట్టు పురుగుల పెంపకంపై జిల్లా రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,313 ఎకరాల్లో 482 మంది పట్టు రైతులు మల్బరీ సాగు చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట రైతు వేదికలో జరిగిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వలన ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురవ్వని, భూగర్భ జలాలు అడుగంటుపోతాయని, వరి సాగు చేయకుండా 6 తడి పంటల సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ఇందులో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న తరహా ఉపాధి రంగాలను బలోపేతం చేయటమే లక్ష్యంగా సర్ప్ అండ్ బిట్స్ పిలాని సంయుక్త ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్ ప్రోగ్రాం పై సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో ఏపీఎం, సిసిలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బిట్స్ పిలాని హైదరాబాద్ ప్రతినిధులు ఇంక్యుబేషన్ ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. గ్రామీణ మహిళలను రుణాలు తీసుకునే స్థాయి నుంచి సొంతంగా వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 45.15 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఆధునీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఏటీసీ సెంటర్ల ద్వారా అధునాతన టెక్నాలజీతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ 12/2026 కార్యక్రమాన్ని జూలై 1, 2026 నుండి జూలై 31, 2026 వరకు నిర్వహించారు. నెల రోజుల పాటు సాగిన ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలో బృందాలను నియమించి తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో మొత్తం 17 మంది యజమానులపై కేసులు నమోదయ్యాయని, మొత్తం 83 మంది చిన్నారులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించబడిన చిన్నారులకు వైద్య పరీక్షలు

0: నుంచి అవసరమైన కౌన్సిలింగ్ అందించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి విద్య, సంరక్షణ, పునరావాసానికి అవసరమైన చర్యలు చేపట్టారు.
1: ఇంతవరకు సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69,00,000 ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ, తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ

0: నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకుగాను 3 సంతో కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్

0: సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణిలో మందహెచ్చుల కళాకారుడు శ్రీ కడెం చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమాన్ని వినిపించబోతోంది మీ ఆకాశవాణి. కార్యక్రమం వినిపోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు వినండి మందహెచ్చుల కళాకారుడు శ్రీ కడెం చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు.
4: భారతావని అనేక రకాలైనటువంటి పురాణ ఇతిహాసాలకు పెట్టింది పేరు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక జానపద రీతులున్నాయి. భారతదేశంలో కూడా అనేక రకాలైనటువంటి జానపద కళలు వర్ధిల్లుతూ అవి తరతరాలుగా పురాణ గాథల నుంచి మనకు అనువంశికంగా వస్తూ ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఈ కథలన్నీ కూడా ఎక్కడా లిపితో కానీ లేకపోతే భాషతో, అంటే రాసినటువంటి దీనితో ఎటువంటి సంబంధం లేకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుని వచ్చినటువంటి ఈ కళలు. ఈ కళల్లో అనేక విధాలైనటువంటి మన పురాణ గాథలు కానీ చరిత్ర గాథలు కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కళల్లో మందయత్స కథ అనేటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక రకమైనటువంటి జానపద కళ. ఆ కళకు సంబంధించినటువంటి అన్నారం పర్వతగిరి మండలానికి చెందినటువంటి కడెం చంద్రమౌళి బృందం వారు ఈ కథను 5 రోజుల పాటు చెప్తూ, ఆ తర్వాత కాలంలో దీన్ని సమయం అందరికీ లేనందున దాన్ని తగ్గించుకుంటూ కుదించుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం చంద్రమౌళి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ మందయత్స కథ అంటే ఏమిటి, దీని పుట్టుక ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: చంద్రమౌళి గారు, ఈ మందయత్స కథ అనేటువంటిది దీన్ని పుట్టుపూర్వోత్తరాల గురించి మా శ్రోతలకు తెలియచేయడంతో పాటు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యాన్ని పెట్టుకున్నారు, అంటే తలకి ఒక రకమైనటువంటి ఒక పాగా పెట్టుకున్నారు రంగురంగులది, అలాగే మెడలో వేసుకున్నారు, చేతుల్లో మన కంకణాలు లాంటివి వేసుకున్నారు, మీ చేతిలో ఒక కట్టె పెట్టుకున్నారు, అలాగే కాళ్ళకి కూడా మీరు గజ్జెలు కట్టుకున్నారు, ఒక కాలువేలికి మట్టి కూడా పెట్టుకున్నారు. అసలు ఫస్ట్ ఈ ఆహారం అలా ఎలా వచ్చింది?

0: వచ్చింది.
1: ఈ మా వృత్తి కులవృత్తి ఎట్లా వచ్చిందంటే, పూర్వకాలం నాడు యాదవులు, పూర్వకాలం నాడు ద్రాపర యుగంలో ఫస్ట్ యాదవులు పరిపాలించిన ఊరు మధుర. మధుర వెళ్ళింది కంసుడు అని అప్పుడు ఉల్లమల భక్తులని కాశీ దోలి రాగి పలక తీసుకొచ్చి, ఒకలంత రాగి పలక తీసుకొచ్చి ఎండగొడితే ఎండంది, వానగొడితే తరవంది, బాయిలు ఎత్తే నానంది, వానగొడితే నానంది, ఎండకేస్తే ఎండిపోయింది, కిందేస్తే జంగుబట్టని ఒక రాగి పలక తీసుకొచ్చి ఆ రాగి పలక మీద కాటం రాజు అచ్చగొట్టిండి. ఏమని అచ్చగొట్టిండంటే, నీకు మేము ఇవ్వగలిగాం,

0: పెడితే నానంది, ఎండకేస్తే ఎండిపోయింది, కిందేస్తే జంగు పట్టని. ఒక రాగి పలక తీసుకొచ్చి ఆ రాగి పలక మీద కాటం రాజు అచ్చగొట్టిండు. ఏమని అచ్చగొట్టిండంటే, నీకు మేము ఇవ్వగలిగాం, మమ్మల్ని నువ్వు అడుక్కున్నట్టు అని మమ్మల్ని నువ్వు అర్థదారివి, మంద మీద గావు పట్టిన కాబట్టి మంద మీద మైకున్న మందెచ్చ భక్తులవై మమ్మల్ని అడుక్కోను బతకాలి. పుట్టి మా దేవతలట పుట్టిరు, మా యాదవులట పుట్టిరు, మా ఆవులట్ల పుట్టినాయి, మాకు యాదవులన్న బిరుదని ఎట్లొచ్చింది అని ఈ శాస్త్రాలని చెప్పుకొని మమ్మల్ని అడుక్కోను బతకాలి. మూడు మేకల మొలగత్తి ఉన్న యాదవరాజు ఒక పిల్ల మేకని ఇవ్వాలి, నాలుగు మేకలు ఉంటే నవ్వుకుంటూ ఇవ్వాలి, ఐదు ఇట్లుంటుంటే ఆలోచించకుంటూ ఇవ్వాలి, ఆరు ఇట్లుంటే ఏడు ఇట్టుంటే ఎక్స్పేదానియాలి, ఎనిమిది ఇట్టుంటే ఏర్పాటు చేసేయాలి, తొమ్మిది ఇట్టుంటే తోలుకుంటూ ఇవ్వాలి, పది ఇట్టు ఉంటే పక్కు నవ్వుకుంటూ పిల్ల మేకని ఇవ్వాలి, ఐదు ఆవులు ఆగలు గుడ్డలు చిప్ప ఉన్న గొల్ల నీకు ఒక ఆవులు ఆగని ఇవ్వాలి, నువ్వు బతకాలి. రెండోది ఎంతకి ఏమి లేకున్నా పాలేడుతనం అనగా జీతం, జీతం ఉండి బతికిన యాదవరాజు కూడా ఒక నెల జీతం నీకు ఇవ్వాలి. ఇల్లు మాది, అరుగు నీది, కుసుంటే కులస్తుని మా అంత, లేస్తే మమ్మల్ని అడుక్కుని అడితివానివి, చెయ్యెత్తి నిన్ను దెబ్బ కొడితే కాశీల మా గోదని కోసినంత ఇలువ, కాశీల మా పసుల కోసినంత ఇలువ అని అప్పుడు కాటమరాజు ఒప్పుకొని అక్కుదారిని గామించుకొని నెల్లూరికి వెళ్ళిపోయిండు. పుట్టినాడు పురుడు కట్టం లేదు, పెరిగినాడు పెళ్లి కట్టం, ఒకవేళ ఆ ఊళ్ళో ఉంటే బట్టలు పెట్టాలి, లేకపోయి మాత్రమైతే ఏమి లేదు. సచ్చినాడు సర్వదోపు, ఒంటి మీద కడ్యాలే కానీ సొమ్ములే కానీ సోమందాలు కానీ ఏమున్నా నీకే ఇయ్యాలి, మా పెద్ద కొడుకు ఇచ్చినట్టు నీకు ఇవ్వాలి, మా పెద్ద కొడుకు మాకు పుట్టిన వట్టానికి కుండ బట్టి తలగోరు బట్టి రుణం తీర్చుకుంటే మా ఒంటి మీద వస్తువులని నీకే ఇవ్వాలి, ఇచ్చి మా పేరు నువ్వు సబ్బండ కులములో కొనియాడాలి, ఏ రాజ్యమైనా మా యాదవుల సల్లగుండ వాళ్ళతోటి మేము బతానమని మమ్మల్ని దీవించి నువ్వు మొక్కాలి, నువ్వు మొక్కితే మా కళ్ళ కష్టాలు వైదొలిగిపోతాయి, మాకు పెద్ద కొడుకు నువ్వు అన్నాడు కాటమరాజు ఒప్పుకున్నాడు.
1: ఈ అలంకరణలన్నీ ఎలా వచ్చాయి?
0: వాళ్ళే ఇచ్చిండు మాకు. ఇప్పుడు చనిపోతారు కదా, పెద్దలు చనిపోతారు, వాళ్ళ మీద ఏమైనా దండెగాడాలున్నా, ఫోన్చీలున్నా, ఇట్లా ఆడళ్ళు చనిపోతే కమ్మలున్నా, ఏమైనా గొలుసులున్నా, పట్టగొలుసులున్నా, కాళ్ళ కడాలున్నా ఇస్తారు. సరే మా నాయన సొమ్ము వానికి ఇవ్వాలి, వాళ్ళు గ్యాప్కి అర్థం చేస్తారు ఊళ్ళో పంటి, ఎందుకంటే తాత ముత్తాతల కాంచి వస్తాను కదా, వీళ్ళందరూ వస్తాను కాబట్టి మా సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి, కాకుంటే ఆస్తి సంపాదిస్తే ఇవాళ ఇండ్లు కట్టినా, మేడలైనా, మిద్దెలైనా, ప్లాట్లైనా, గొర్రెలైనా, బర్రెలైనా, ఎద్దు వ్యవసాయం అంతా మేము తీసుకుంటాం కాబట్టి వాడు పెద్దవాడైన దానికి మా నాయన మీ సొమ్ము వానికి ఇవ్వాలి. ఒకవేళ ఆడిబిడ్డ చచ్చిపోతుంది, ఆడిబిడ్డ చచ్చిపోతే తల్లి మీద ఉన్న సొమ్ము ఆడిబిడ్డకు సగం మాకు సగం ఇవ్వాలి, ఎందుకంటే ఉన్నది పద్ధతి. ఇప్పుడు ఏంటంటే ఆడిబిడ్డలు తీసుకున్నా కానీ మాకు వాళ్ళ పేరు మీద, సత్తుకు బతుకున్న పేరు మీద ఒక ఇంత బంగారమా, ఇంత ఏండి, వాళ్ళ మీద ఏమైనా ఉంటే పిల్ల గొర్రె, ఒక ల్యాగన, ఇటువంటి ఏ ఉన్నా ఇస్తారు.
1: మరి మీరు పురుషులు కూడా మట్టెలు పెట్టుకోవటం లేకపోతే ఇప్పుడు ఈ పద్ధతి ఎట్లా వచ్చింది?
0: ఎట్లా వచ్చిందంటే మాకు యాదవులకు మేము గంగాదేవిని ఎత్తుకొని మేము పండుగలు చేస్తాం కాబట్టి, వాళ్ళ కథలు చెప్తాం కాబట్టి తప్పకుండా మాకు తలెంటికలు ఉండాలి, తలెంటికలు ఉండాలి. మేము పట్టణాలు గంగాదేవి పట్టణాలు దొక్కుతాం కాబట్టి మెట్టే ఉండాలి, మెట్టే ఉండాలి, కాలు వేడి ఉండాలి. ఈ కాలు వేడి ఏంటంటే మా కోరెల దేవుడు ఐదు దేవుడు ఉంటాడు కాబట్టి ఆ ముగ్గురు మూర్తులు యాద్ చేసి ఆ దేవతల పేరు మీద మేము కాలు వేడి వేసుకుంటాం, కాలు వేడి వేసుకుంటాం. చెవుల కమ్మలంటే ఎందుకంటే మా దాంట్లో కొన్ని ఏషధారణ కథలు ఉంటాయి. ఇప్పుడు ఒక బయ్యమ్మ కథ అని ఉంటుంది, దానికి ఏషమే చెప్పాలి. ఒక పెద్దిరాజు పెద్దమ్మ కథ అని ఉంటుంది, దానికి ఏషమే చెప్పాలి.
1: మరి స్త్రీలు చెప్పరా అంటే పురుషులు?
0: పురుషులే చెప్తాం, మేమే ఆడివేషం ధరించుకొని చెప్తాం.
1: మీరే చెప్తారు?
0: మేమే చెప్తాం.
1: దీంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు ఈ కథల్లో పాల్గొనరా?
0: పాల్గొనరు. వాళ్ళు వెనక వాళ్ళు తాళం కొట్టి పాట పాడతారు, కాకుంటే వాళ్ళ వాయిస్ నోరు మాట చక్కదనం ఉంటే రాగం దంటస్వతి కోరర్స్ ఇస్తారు. అంటే ఎట్లనే మొగోళ్ళు వచ్చినట్టు అయ్యారు, ఒట్టినే రాగం పాడతారు ఏమంటి, ముందు రాగం ఎత్తి వెనక మళ్ళీ పాట పాడతారు.
1: సరే ఇప్పుడు ఒక పాట మీ పాటల్లో ఒక ప్రశస్తమైన పాట ఒకటి వినిపించండి కొంచెం.

0: అంటే తరతరాల నుంచి ఈ కథలన్నీ చెప్తున్నారు కదా, మీకు ఎలా నేర్చుకుంటారు ఇవి? అంటే ఎవరు నేర్పిస్తారు మీకు ఇది?
1: ఎవరు నేర్చుకోవాలంటే మా కథలు గ్రంథంలో ఉన్నాయి, లివ్వని కాదు. ఇప్పుడు ఆవుల చెర కాటమరాది కథ బుక్లో ఉన్నది, లేదని కాదు,
0: అంటే తెలుగులో ఉంటుంది,
1: తెలుగులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక పోల్రాది కథ ఎందుకంటే తాటికమ్మల పుస్తకం మీద కాలజ్ఞానం రచించినట్టు రచించారు, అది ఉన్నది. అయితే తాటిపత్ర గంధరాలు ఉన్నాయి. అయితే ఎందుకంటే మా పెద్దలు చదువుకున్న వాళ్ళకి తొందరగా కథ అంటుంది, అయ్యా నువ్వు కథ నేర్చుకున్నావు కాబట్టి, నీ మనవన్ను నీ కొడుకును ఉన్నా కాబట్టి, మరి నాకు చదువు రాలే కాబట్టి మీరు చెప్తా అంటే మేము నేర్చుకుంటాం అని ఆ చదువుకున్న దగ్గర వాళ్ళ దగ్గర మేము వాళ్ళని బతిమిలాడి వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము బతాం.
0: మీ కుటుంబాలు వరంగల్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి?
1: మా కుటుంబాలు కనీసం వరంగల్ జిల్లాలో దగ్గర దగ్గర 200 మందికి ఎక్కువ ఉంటారండి. ఎక్కడ ఉన్నాయి? పూర్వం మా తాత ముత్తాతలు పుట్టిన ఊరు అమ్మపురం.
0: మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు నెల్లూరులో కాటమరాజు గారు ఇట్లా మీకు శాసనం ఇచ్చేసేసి మీరు ఇట్లా జీవించండి అని చెప్పి చెప్పారు కదా.
1: అవును.
0: ఇప్పుడు అంటే ఇక్కడ వరంగల్ జిల్లానే కాకుండా మీకు సంబంధించిన బంధువులు కానీ ఇలా కథలు చెప్పేవాళ్ళు కానీ దేశమంతా ఉన్నారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు?
1: తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు.
0: ఇప్పుడు మీరు మీ పూర్వీకులు అంతా మీరు చెప్పారు, ఇప్పుడు కృష్ణుడికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ద్వారకా మీరు పరిపాలించింది అన్నారు. మీరు అక్కడికి అంటే ఈ చరిత్ర అంతా చూస్తానికి మీ కుటుంబాలు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎప్పుడన్నా?
1: లేదండి, బుక్కులు రాసి ఉంటుంది కదా అని ఆ కథ నేర్చుకుని మేము చెప్తాం.
0: తర్వాత ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మీరు ఏదైతే కథలు చెప్తున్నారో యాదవులకి చెప్తున్నారని చెప్పారు కదా, అంటే ఏ ఏ సందర్భాల్లో చెప్తారు? అంటే పెళ్లిళ్ళు కార్యక్రమాలు లేకపోతే ఏదన్నా అన్ని అన్ని?
1: లేదండి, 3 సంవత్సరాలకు ఒకసారి పోయి వాళ్ళ ఊళ్ళో ఒక గుడారులన్నీ ఒక గురిసెలక్క వేసుకుంటాం, లేకుంటే వాళ్ళ ఏమన్నా యాదవులై దొడ్లున్నా గుర్ర దొడ్లున్నా ఒక పశువుల దొడ్లున్నా కానీ అలా ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే మీరు మమ్మల్ని అడుక్కుంటులే కాబట్టి, మా మీద ఆశించి మమ్మల్ని బతుకుంటులే కాబట్టి మా ఇళ్ళలోనే మీరు ఉండండి, దొడ్లైనా కానీ పశువుల దొడ్లు కానీ గుర్ర దొడ్లుగా ఉండండి, ఏం లేకపోతే చెట్ల కింద గురిసెలాగా తాటి పత్రలు వేసుకుంటాం. తాటి పత్రలు వేసుకుని అక్కడ మేము నివసించి బతాం. ఊళ్ళో పోయి పెద్దగోళ్ళు ఇంట్లో పెద్దగోళ్ళు ఇంటర్ పొలంలో పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి దేవస్థానం పెడతాం. దేవస్థానం ఉంటుంది, 2 పెట్టెలు దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానం తీసుకపోయి ఆయన ఇంట్లో పెట్టి, అయ్యా మేము వచ్చినాం, మిమ్మల్ని అడుక్కునే హక్కుదారులం వచ్చినామని ఆయన చెప్పి ఇంటింటికి కొంబడతాం. మేము వచ్చిన గుర్తింపు ఇంటింటికి కొంబట్టి అయ్యా మేము వచ్చినామని చెప్తాం.
0: ఇప్పుడు మీరు అంటే ఈ కథలు చెప్పడం కాకుండా ఇప్పుడు మీ కుటుంబాల్లో వేరే వృత్తి ఏమి చేయదు?
1: మాకు రాదు, ఇక
0: ఏమి రాదు. అంటే ఇప్పుడు మీ ఇప్పుడు తరం కూడా,
1: ఇప్పుడు తరం కూడా అంటే ఇప్పుడు ఎట్లా అంటే వేరే వాళ్ళు ఏమైనా పండుగలు చేసుకుంటుంటే ఒగ్గోళ్ళు పండుగలు చేస్తుంటే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పోతారు, వాళ్ళతో కూలికి పోతారు.
0: అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా, చదువు సంజలు అన్ని చెప్పిస్తుంది, అవన్నీ మరి మరి ఇప్పుడు మీ పిల్లల్ని చదివిస్తున్నారా?
1: మా పిల్లలు
0: ఇదే వృత్తిలో ఉంచుతున్నారు?
1: పిల్లలు చదివిస్తాను.
0: సరే, తర్వాత ఇప్పుడు మీరు కొన్ని కథలు చెప్తున్నారు కదా, అంటే ఎన్ని రకాల కథలు చెప్తారు మీరు మొత్తం?
1: మేము చెప్పేదా పెద్దిరాజు పెద్దమ్మ కథ 5 రోజులు నడుస్తుంది, మొత్తం సారాకర్ అయిపోయే వరకల్లా 1 వారం రోజులు పడుతుంది.
0: అంటే సమయం ఏంటి మీరు అంటే ఈ కథలు చెప్పి మీరు 5 రోజుల పాటు కథ చెప్తారన్నారు కదా?
1: అవును.
0: అంటే సాయంత్రం పూట చెప్తారా, పగలు చెప్తారా, ఎట్లా?
1: పొద్దున్నదాకా ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి వ్యవసాయం పనులు ఉంటాయి కదా, వాళ్ళకి వ్యవసాయం పనులు ఉంటే రాత్రిపూట చెప్తాం. రాత్రిపూట 9 గంటలకు చాలు చేస్తాం, 2 గంటలకు బంద్ చేస్తాం. ఇక పొద్దున పూట పొద్దున్నాక వాళ్ళు చెప్పాను అనుకో, 12 గంటలకు 11 గంటలకు చాలు చేస్తాం, 5 గంటల వరకు బంద్ చేస్తాం పొద్దున్నాక చేసి. వాళ్ళ సచ్చినోళ్ళ పేరు మీద దేవస్థానం ఉంటుంది మాకు, అంటే అందరూ ఒరిగిపోయిన యాదవలే. ఆ దేవస్థానం చెక్క బొమ్మలు ఉంటాయి, అవిటిని పెట్టుకొని అయ్యా మేము మీ నాన్న పేరు మేము దేవస్థానం ఇస్తాం, మాకేమి ఇస్తారు అయ్యండి అంటే వాళ్ళు కానీ పెట్టిస్తారు మాకు
0: అంటుంటారు. ఇప్పుడు మీ చేతిలో ఒక కట్ల కట్టే ఉంది కదా,
1: అవును,
0: దాని విశేషం ఏమిటి?
1: ఇది మాకు ఆచార పద్ధతి అంటే, ఆచార పద్ధతి అంటే ఈ కట్టే ఉండే మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మా యాదవులు చేతుల గొడ్డలు పట్టుకొని గొర్రెలు కాసినారు, మేకలు కాసినారు, మళ్ళీ చేతుల కట్టె పట్టుకొని ఆవులు కాసినారు కాబట్టి ఏది వాళ్ళ వృత్తి ప్రకారంగా, మా వృత్తి ప్రకారంగా ఈ కట్టె పట్టుకుని మేము కథ చెప్తాం. అయ్యా గా రాజు పెదిరాజుకి అక్కడ ఒరిగిపోయిండు, వడరాజుకి ఇక్కడ ఒరిగిపోయిండు, గంగురాజు ఇక్కడ ఒరిగిపోయిండు అని చెప్తాం.
0: అంటే ఇది
1: మా వృత్తి,
0: మీ వృత్తి కాబట్టి
1: చిరుతలు కట్టు, ఎందుకంటే ఇది రామరామని పాట పాడతాం కాబట్టి రామన్న శబ్దం చిరుతలతోటి పాడితేనే అది దానికో శృంగారం. ఎందుకంటే రాముడు రాముని భజన ఎవరే కానీ ఇప్పటికైనా కానీ చూడండి, రామ భజనలో చిరుతలే ఉంటాయి. హనుమంతుడు కూడా హనుమాన్ చాలీసులు కూడా చిరుతలు బట్టే హనుమాన్ చాలీస చదివిండు, అందుగురించి చిరుతలు ఉంటేనే రామరామని శబ్దం అన్నది దానికో అట్రాక్షన్ ఉంటుంది.
0: మరి మీరు పద్యాలు కూడా పాడతారా?
1: పాడతాం.
0: ఒక పద్యం పాడండి.
1: ధరణియోగ్రో ప్రాధమెంత ఈ భ్రూమిద్రయాదులకు ఇవ్వక వెలసి దుర్యోధన ఏ పాటి కీర్తికెక్కే పట్నం.

0: దిశంబిక ఇక విన్నాలు బ్రతికే. కొలువుల విదేశ్వరుణ్ణి కోపించి కొట్టిన వాలితన ఏ పాటి వార్తకెక్కే. తమ్ముని సతిముట్టి త్రాభోగ మనసిన వాలియు ఎన్నాళ్ళు రాజమేరే. పుట్టినా బిడ్డలా పురుటింటనో చంపి మామ కంస నుండు ఏనాడు కీర్తికెక్కే. తమ్ముని సతిముట్టి త్రాభోగ మలసిన వాలితన ఏ పాటి వార్తకెక్కే. కన్న కొడుకుని బట్టి కష్టపెట్టిన ఎట్టి విరణ్య కశపుడు ఎవరిల్లు ఉద్ధరించే. కీర్తి గావించి అపకీర్తి ప్రాలు తెచ్చి వరతను మాని దృష్టప్ప వరతులైరి నరవద శురవద అంగ్రవద నరసింహ త్రిలోక రక్షకుడాయను. శ్రీ మనోహర స్వరాశ్రిత సింధు గ్రాంభీర భక్త వ్రస్తల కోటి బ్రాను తేజ కశప నేత్ర విరణ్య కశపంతక సూర సాధు రక్షణ కెల్ల చంక్రవాస్త ప్రహ్లాద వద్ద పద్మేశ సర్వేశ శీర సాగర సాయ కృష్ణ వరుణ పక్షి ఒలపన సముద్ర మరికుంతన జాల పల్లె ప్రాధవాన పద్మయుగలు శారు శ్రీచందన గరుషార్చితంగా కుందకుంటల దామ వైకుంఠ దామ భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దృష్ట సమారయు నరసింహ దురుత దూరా. ఇది నరసింహ శతకంలో ఉన్న పద్యం. ఇది నరసింహ శతకంలో ఉన్న పద్యం. ఇది
1: మీరు చెప్పేటువంటి కథలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పాతవి ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటారా, లేదా కొత్త కొత్తవి కూడా మీరు ఇప్పుడు మీకు కొంచెం ఖాళీ సమయం ఉంటుంది కదా కొన్ని రోజుల పాటు
0: ఎన్నో దినాల కాడ సాగు కాడ గిట్ల ఏమైనా చెప్పమంటే వేరే కుల పోలు డబ్బులు ఇచ్చి చెప్పేసుకుంటారు. అంటే హక్కు కాదు, నువ్వు కథ చెప్తాను కాబట్టి పలాని బృందం రావాలి మాకు కథ చెప్పాలి అంటే మేము ఇంత తీసుకుంటామని మాట్లాడుకొని చెప్తాం. అయితే అలా చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు ఎట్లాగా మీరు మందెత్సవాళ్ళే ఒగ్గోలు అయితే గారు మీ మందెత్సవులు చెప్పిన కథ అయితేనే అట్రాక్షన్ ఉంటుంది, మోక్షం కలుగుతుందండి. ఎప్పుడే కానీ భారతమే కానీ రామాయణమే కానీ కాలజ్ఞానమే కానీ భగవద్గీతమే కానీ యాదవ పురాణం కానీ వింటే ఏమైతే అంటే జీవి ధన్యమైపోతుంది. మళ్ళీ మా కథలు సౌండ్ బాగొత్తున్నట్టుగా సౌండ్ మేము హై వచ్చే పెద్దిరాదు గారమల్ల గడి కూడా మీద దునుగుతా అంటే పెద్దిరాదు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ కిలోమీటర్ నే పోద్ది. నేను చెప్తే 6:30 పోతుంది మా పెచ్చు గొంతు, అంత స్పీడ్ వెళ్ళిపోద్ది 6:30 అంతే గొంతు అన్నట్టుగా అది అంత క్లియర్గా వెళ్ళిపోద్ది అన్నట్టుగా.

0: ఆరున్నర పెచ్చ అంటే
1: అద్భుతం.
0: ఇది మా దాంట్లది. హరనాడు నువ్వు నాకు అభయం ఇచ్చిన మాట వీల మరిసివయ్య, ఇప్పుడు నీవు ఇవ్వు మీరా చమ్ము ఇరవుగా పరతునికి ఇవ్వకుంటే లేదను ఇవ్వ

0: అద్భుతం.
1: ఈ పద్యాల్లో రాగాలు ఉంటాయి కదా,
2: అవును,
1: ఈ రాగాలు అవి మీకు ఎవరు నేర్పిస్తారు?
2: మాకు పెద్దలేనండి,
1: పెద్దలు
2: మా పెద్దలే.
1: అంటే మీరు పాడేది వాటిని వాళ్ళు సరి చేస్తుంటారు?
2: వాళ్ళు సరి చేస్తారు. మీద ఏదైనా తప్పబోయింది అనుకో, అది అట్లాగా మా కొడుకు చెప్తాడు, అయ్యా అలా కాదు ఏంచి చెప్పుకుంటావు, పెదిరాజుకు అరికాలు పుట్టుమస్తే బాణం తగిలింది, కాలుకు బాణం తగిలిందని వాళ్ళు చెప్తాడు. కాలుకు వాస్తవమే కానీ అరికాలు పుట్టుమస్తే తగిలింది బాణం.
1: ఇప్పుడు ఇలా ఇంత ఇప్పుడు మీరు 200 కుటుంబాల్లో ఈ కథలన్నీ చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఇప్పుడు బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు?
2: ఉన్నదసారి 8 మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు.
1: ఇప్పుడు మీరు భారతంలో ఇప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కదా, కృష్ణుడి కథలన్నీ భాగవతం కథలే కదా, మరి ఆ భాగవతం కథలు చెప్పినా ఇప్పుడు మీరు మీ గొంతు బాగుంది చక్కగా పలుకుతున్నారు కాబట్టి వేరే ప్రక్రియలు కూడా, అంటే వేరే మీరు నాటకాలు కానీ లేకపోతే పౌరాణిక నాటకాలు కానీ ఆ పద్యాలు వాటిలో మరి ఎందుకు పార్టిసిపేట్ చేయడం?

0: మీరు వెళ్ళలేదు.
1: మేము ఎందుకు వెళ్ళలేదు అంటే మా కుల వృత్తి ఎందు మీ యాదవులని ఆశించుకుంటా వాళ్ళని అడుక్కొని ఇదే బతుకు దేవుడి మీద మేము వెళ్ళిపోయినాం.
0: మరి చివరగా మీరు ఒక మంచి పాటతో, మీరు చెప్పినట్లు మీరు విషాదం బాగా చెప్తారు కాబట్టి ఆ విషాదానికి సంబంధించినటువంటి ఒక చిన్న పాటతో మనం కార్యక్రమాన్ని ముగిద్దాం.
1: అయితే అందు గురించి పెద్దిరాజు కళ్యాణ పట్టణంలో ఒరిగిపోయిన తర్వాత పెద్దిరాజుకు ఒక కొడుకు కాటమరాజు, ఒక బిడ్డ పాపవ్వ, బిడ్డ 3 నెలల బిడ్డ, కొడుకు 7 నెలలు. అయితే ఈ యాదవల వీళ్ళల్లో భర్త ఒరిగినాక భార్యలు ఉండేది ఉండదు. భర్తలు ఒరిగిపోయిన కానీ భార్య ఒరగాలి, సతి ఒరిగిన కానీ పతి ఒరగాలి, పతి ఒరిగిన కానీ సతి ఒరగాలి. అయ్యో మా ప్రతి ఒరిగిపోయింది కదా, నేను కన్న పిల్లలు ఈ ఊళ్ళో ఎవరికన్నా పంచిపెట్టి దానం చేసి మా రాజు ప్రాదాల కానీ అగ్ని ఉండాల కాడ ఒరిగిపోతానని కొడుకుని బిడ్డను ఎత్తుకొని కళ్యాణ పట్టణంలో పంచిపెడుతుంది. ఏమని పంచిపెడుతుంది,

మహంత యాదవులి కళ్యాణపట్టం ఉంటే మాకు ఈ గది రాకపోవు. నా భర్తనిక బలం లేకపోయే, నాయనక బలం లేకపోయే, నా పిల్లలకి ఏమి గది వచ్చను? నా ఏడేళ్ల కొడుకు ఎవరి చేతులు పెట్టినా 3 నెలలు

పెద్దమదే బాలమకం చూసి వాళ్ళ పోసుకుంటా పోతా అంటే మనగ కళ్యాణ పట్టమే లేదు. రాస రాస వాళ్ళు ముద్రాసి వాళ్ళు మరి అటువంటి వాళ్ళ వాళ్ళంటి పేరు ఇనుకుల వారి గోత్రం అని వాళ్ళంటి పేరు ఇనుకుల వారు వాళ్ళ ముత్రాశుల గోత్రం అచ్చితాపురి గోత్రం పాలకాయ గోత్రం ఉంటది. జందుడ ముద్దమ్మ పెద్ద వీరగౌరు అక్కడ సూరమణి ఆది వీరగౌరు చిన్నవెల్లి పెద్దవెల్లి శ్రీలచల్ల గౌరమ్మ ఆవిడ కయ్యలలో ఒక

0: అద్భుతం అండి. మరి మీ కళ అంటే మీ పిల్లలంతా చదువుకుంటూ ఈ కళను కూడా ముందరకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు మందహెచ్చుల కళాకారుడు శ్రీ కడెం చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: ఉదయతరంగంలో ఇప్పుడు ఓ పాట విందాము.

0: పది లక్షల లాటరీ నాకా.
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలియజేయండి, అప్రమత్తండి.
3: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
4: పిఎం జై. అబ్ గరీబో కి జై బన్ గయి హై. దేశ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు మరో పాట.

శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం నేటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కె భాస్కర్ బృందం ఆలపించిన జానపద గీతాలు మీకోసం.

0: శ్రీ కే భాస్కర్ బృందం ఆలపించిన జానపద గీతాలు ఇంతవరకు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఓజి ఈ చిత్రం నుండి శృతిరంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం సమకూర్చింది ఎస్ఎస్ తమన్.

0: స్థాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను యాప్ ద్వారా
4: తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట హరిహరన్ ఆలపించిన వెటూరు గీతం. స్వరపరిచింది మణిశర్మ. చిత్రం చూడాలని ఉంది.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
7: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
8: తెలుగు సినీ గీతాల స్వరమాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సీతారామం. ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సింధూరి విశాల్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సమకూర్చింది విశాల్ చంద్రశేఖర్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: మీరు వింటున్నారు 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట తండేల్. ఈ చిత్రం నుండి జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

ఇళయరాజా స్వీయ సంగీతంలో చిత్రతో కలిసి ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చిత్రం అంతఃపురం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెస్

0: సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట బాంబే. ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్రయుగల గీతం. రచన వేటూరి, సంగీతం సమకూర్చింది ఏఆర్ రెహమాన్.

నిరీక్షణ ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

అమరన్ ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా యుగలగీతం, పదాలు రామజోగేశాస్త్రి, స్వరాలు జీవి ప్రకాష్ కుమార్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఈ పూట చిత్రసీమలో చివరిగా వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర యుగల గీతం, గీతరచన సిరివెన్నెల, సంగీతం సమకూర్చింది ఎంఎం కీరవాణి, చిత్రం క్రిమినల్.

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోక్ భవన్ లో బోనాల పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. 7437 పోలీస్ ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రయత్నిస్తారు. సీఎం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్ ను సీఎం కలవనున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట వ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సెర్ఫ్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను నిర్మించాలని సూచించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కృష్ణప్రసాద్ గరగ పృథ్వీ కృష్ణమూర్తి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణప్రసాద్ ద్వయం 21-16, 21-18తో థాయిలాండ్ జోడి చాలోంపాన్ వార్పోల్పై విజయం సాధించింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಆರೋಗ್ಯ ದೀಪಿಕ.
1: నా పేరు డాక్టర్ కేఆర్ మేఘనాథ్. నేను ఈఎన్టీ సర్జన్ని. చాలా సందర్భాల్లో జలుబు చేసినప్పుడు, ముఖ్యంగా ముక్కు గట్టిగా చీదినప్పుడు చెవి లోపలికి చీము పదార్థాలు ప్రవేశించి చెవి బ్లాక్ అవ్వడం, చెవి సరిగ్గా వినిపించకపోవడం, చెవిలో లేని శబ్దాలు వినిపించడం, దాన్నే టినిటస్ అంటాము, అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించే ముందే ఇంటి దగ్గర మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వేడి నీళ్ళ ఆవిరి పీల్చడం ముక్కు ద్వారా. వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే చెవి లోపల జరుగుతున్నటువంటి డ్యామేజ్ పెరగకుండా ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే ముక్కు లోపలికి ఆట్రువిన్ అనేటువంటి డ్రాప్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఓవర్ ది కౌంటర్ దొరికేటువంటి మందు ఇది. ఈ డ్రాప్స్ ముక్కులో వేసుకుని 2 నిమిషాలు ఆగి తర్వాత వేడి నీళ్ళు ఆవిరి పీల్చినట్టయితే ఈ ఇబ్బంది పెరగకుండా ఉంటుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:05 దాటి సరిగ్గా 20 సెకండ్లు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో టి స్ఫూర్తి గారు ఆలపించిన భక్తి సంగీతం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ బి పవన్ సింగ్, మృదంగంపై శ్రీ పెరవెలి జయభాస్కర్ గారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజన

కార్యక్రమం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా మధ్యాహ్నం 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గ్రహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 3:00 వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి.

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో యశోధరాణి కథ ఉగు కథ వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి గురించి పశువైద్య శాస్త్ర చికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. 8:15 నేటి పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్లైట్. 9:30 చర్చాక విషయ. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు 10:45 పాత తెలుగు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా 35 చిన్న కథ కాదు ఈ చిత్రం నుండి పృథ్వీ హరీష్ పాడిన భరద్వాజ్ గీతం, సంగీతం వివేక్ సాగర్.

చిత్రసీమలో మీరు వింటున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతం, గానం శ్వేతామోహన్, చిత్రం జయ జానకీ నాయకా.

మణిశర్మ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి, గీతాన్ని హేమచంద్ర, గీతామాధురి ఆలపించగా విన్నారు చిత్రం ఏక్ నిరంజన్. రంగదే చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జెంటిల్మ్యాన్ చిత్రం కోసం హరిచరణ్, పద్మలత, మాళవిక ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుండి రాహుల్ మోహన భోగరాజు పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: हमारा कि राख बोनाल बोनाल
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ಮನೋಜನರಂಜನೆ. సెగ చిత్రం కోసం సునీత సుజేన్ పాడిన శ్రీమణి గీతం విందాం. సంగీతం జోషువా శ్రీధర్.

0: కావచ్చు, ఎంచుకోండి.
1: మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో 17.1 కోట్ల ఉద్యోగాలు రాగా, యూపీఏ 10 ఏళ్ల పాలనలో 2.89 కోట్ల ఉద్యోగాలే వచ్చాయని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈరోజు కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. శ్రీరామ ఎత్తిపోతల, పాలమూరు, రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై, పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. బోయింగ్ 777F విమానాలతో తైపి, హైదరాబాద్, దుబాయ్లను అనుసంధానిస్తూ ఎమిరేట్స్ స్కై కార్గో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 100 టన్నుల సరుకును తీసుకెళ్లగలిగే ఈ సర్వీస్ ద్వారా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, రవాణా వేగవంతమై తూర్పు ఆసియా, భారత్, పశ్చిమాసియాల మధ్య వాణిజ్యం బలోపేతమవుతుందని జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను అమర్చుకున్న కుటుంబాల సంఖ్య 2 ఏళ్లలోనే 50.06 లక్షలకు చేరిందని పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకానికి ముందు 10 ఏళ్లలో కేవలం 7.94 లక్షల ఇళ్లలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఆసాంలో జరిగిన కొరియా మాస్టర్స్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో భారత క్రీడాకారిణి ఇషారాణి బార్వా విజయం సాధించారు. పాకిస్తాన్లో ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ విలేకరులు వార్తల సేకరణ చేయకుండా నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పీఓజేకేలో నిరసనలు, ఇంటర్నెట్ నిలిపివేత, మీడియాపై అణచివేత మధ్య విదేశీ పత్రికా స్వేచ్ఛను, సమాచారాన్ని నియంత్రించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి టి స్ఫూర్తి గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ బి పవన్ సింగ్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి కీరవాణి రాగం ఆదితాళంలో శ్రీ ముత్తయ్య భాగవతార కీర్తి, అంబవాణి నన్ను ఆదరింపవే.

తర్వాత రంజని రాగంలో ఆదితాళం. శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కృతి రంజని నిరంజని.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: పాట విన్నాం కదా, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం అన్నమాట. సెట్స్ అంటే రియలిస్టిక్గా చూపించేందుకు ఆయన వేసేటువంటి సెట్లు సినిమాలో. ఇదే నిజంగానే తాజ్మహల్ చూస్తున్నావా అనిపిస్తుంది, వేసింది సెట్. నిజంగానే చార్మినార్ చూస్తున్నావా అనిపిస్తుంది, కానీ సెట్. అలా సెట్ వేసి మరీ సినిమాలు తీయడంలో మన గుణశేఖర్ గారు దిట్ట. ఆయన సినిమాలన్నీ కూడా నిజంగానే మనతో పాటు మనము ట్రావెల్ చేస్తున్నాం ఆ సినిమాలో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర అందులో ఎక్కడో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. అలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ గారు కూడా ఒకరన్నమాట. సో ఆయన గురించే ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాము. అవినాభావ సంబంధం ఈ డైరెక్టర్కి ఆ సెట్లకి. అందుకే ఎందుకు అనుకున్నానో ఎందుకు అనిపించిందో, కానీ ఆ సక్సెస్ ఫార్ములా మాత్రం చాలా బాగా క్లిక్ అయింది. నిజం ఆ నమ్మకమే సినిమాకి దారి తీసేలా చేసింది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. సినిమాకి స్టోరీయే వెయిటేజ్, ఆ తర్వాతే కమ్స్ యాక్ట్ చేసేవాళ్ళు, ఎఫర్ట్ పెట్టేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, అండ్ దాంతోపాటుగా ఇంకా మిగతా 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అందరూను. కానీ వీళ్ళందరూ కలిస్తేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అని నమ్మేటువంటి దర్శకుల్లో మన గుణశేఖర్ గారు కూడా ఒకరు. మరి ఆయన గురించి మాట్లాడుకుంటూ, ఆయన స్పెషాలిటీస్ తెలుసుకుంటూ, అలాగే తను దర్శకత్వం వహించినటువంటి సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటూ, చక్కటి పాటలు వింటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇలా కంటిన్యూ చేసేద్దామన్నమాట. ఎన్నో నంది అవార్డులు అండ్ బెస్ట్ చిల్డ్రన్

0: ఉదిత్ నారాయణ అలాగే ఎస్పీ శైలజ గారు పాడినటువంటి అద్భుతమైన పాట మృగరాజు సినిమాలో నుండి విన్నాం కదా. ఈ పాట మీలో ఎంతమందికి ఫేవరెట్? అండ్ నేను రివీల్ చేశాను అండ్ ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పడం కాస్త వెనుకబడ్డాను కదా, బట్ స్టిల్ ఒక పాట వినిపించగానే చక్కగా అలా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఈ పాట అంటే నాకు ఇష్టం అంటూ కొందరు బెంగళూరు నుండి, కొందరు హైదరాబాద్ నుండి మెసేజ్ చేసేస్తున్నారు అండ్ దట్స్ సో గుడ్. అనితా గారు, ఎనీవేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సినిమాలోకి రాకముందు, ఐ మీన్ డైరెక్ట్గా సినిమాలు చేయడం మొదలు పెట్టక ముందు కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారనమాట గురుశేఖర్ గారు. ఎవరి దగ్గర చెప్తా,
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎందుకు అంటే మనకి గుర్తుకొస్తాయి కాబట్టి. స్టూడియో క్లర్క్ సమయం 11:21 అవుతుందన్నమాట. యాక్షన్, డ్రామా, మైథలాజికల్, రొమాన్స్, హిస్టారికల్ డ్రామా, అన్ని రకాల జానర్స్లోనూ అదిరిపోయే సినిమాలు తీశారండి మన గుణశేఖర్ గారు. అదేంటో అసలు ఒక డైరెక్టర్ ఇలాంటి సినిమాలు అయితేనే, అంటే ఒక మంచి ఫ్యామిలీ స్టోరీస్, ఒక మంచి లవ్ స్టోరీసే బాగా తీస్తారని ఒక బ్రాండ్ ఎప్పుడు వేసుకోలేదు ఆయన. సినిమాలు కూడా అలాగే ఉంటాయి, మనకు కూడా భలే నచ్చుతాయి, అది విషయం. 1992 తను డైరెక్ట్ ఫిల్మ్ తీశారనమాట. హీ వాజ్ నాట్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ సొంతంగా సినిమా తీశారు, లాఠీ అనేటువంటి సినిమా. అయితే దానికి ముందు ఆయన కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని చెప్పాను కదా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒకరు రామ్ గోపాల్ వర్మ గారు కూడా. మిగతా వాళ్ళు ఎవరు రివీల్ చేస్తా మరి కాసేపట్లో. అయితే అలాగా 1992 నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకు ముందు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ తర్వాత స్వతహాగా సినిమాలు తీయడం మొదలు పెట్టడం 1992 జరిగినప్పటికీ కమర్షియల్ సక్సెస్ వచ్చింది మాత్రం 2003. ఈ సినిమా భలే సినిమా, అంటే అందరికీ నచ్చింది అండ్ చాలా లాంగ్వేజెస్లో రీమేక్ కూడా అయ్యింది సినిమా. ఆ సినిమానే ఒక్కడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడితో కొట్టిన రికార్డు మాత్రం నిజంగానే ఆ ఇయర్కి ఇట్స్ అ హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ అనేటువంటి పేరు తీసుకొచ్చింది. మంచి స్టోరీ అలాగే పాటలు అన్నీ టుగెదర్ వాహ్ క్యా బాత్ హై అని అనిపించాయి నిజం. మరి ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. ఇప్పుడు అదే సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ అందమైన పాట మీకోసం వినిపించారు.

ఆ ఇయర్కి ఇట్స్ అ హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ అనేటువంటి పేరు తీసుకొచ్చింది. మంచి స్టోరీ, అలాగే పాటలు అన్నీ టుగెదర్ వాహ్ క్యా బాత్ హై అని అనిపించాయి. నిజం. మరి ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. ఇప్పుడు అదే సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ అందమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటారు కదా, స్టే ట్యూన్డ్.

గా అంత ఏమంటారు ఎక్కువ డెడికేటెడ్గా ఉండేవేమో, అందుకే తను తీసినటువంటి ఫస్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది. ప్రశాంత్ హీరో ప్రశాంత్తో లాఠీ అనేటువంటి సినిమా, అయితే ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత 93లో తీసినటువంటి సొగసు చూడతరమా, ఈ సినిమా ఒక రొమాంటిక్ స్టోరీగా ఏమంటారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇంద్రజా గారు అలాగే నరేష్ గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అండ్ సీతాకోక చిలకాలమ్మ ఇందాక చక్కగా వినిపించాను కదా మీకు పాట, ఎంత బాగుంది, భలేగా ఉంది కదా. సో ఆ సినిమాలోని సాంగ్ అండ్ చాలా మంచి మెలోడీ పాట ఆ సినిమాకు కూడా నంది అవార్డు రావడం జరిగింది. సో అలా అలా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తున్నటువంటి టైంలో తనకి చిన్నపిల్లలతో సినిమా తీయాలనే ఆలోచన పుట్టింది. మరి వెనక్కి తగ్గారా, బాలభారతం సినిమా తీశారు కదా ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో, భలే సినిమా, బా ఎంత బాగుంది, ఇంతమంది చిన్నపిల్లలు ఆ సినిమాలో అని అనుకుని సినిమా థియేటర్స్కి వెళ్ళి చూసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారన్నమాట. సో అలాగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది, బెస్ట్ చిల్డ్రన్ కేటగిరీలో అలా నేషనల్ అవార్డు కొట్టుకొచ్చేసారు మన గుణశేఖర్ గారు ఆయన టాలెంట్తో ఆయన హార్డ్ వర్క్తో వీటన్నింటితో కలిసి. ఇట్ వాజ్ ఇన్ 1995-96 ఆ టైంలో వచ్చినటువంటి సినిమా అనమాట. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి సినిమాలే. అందులో ముఖ్యంగా 1998లో రిలీజ్ అయినటువంటి సినిమా గురించి చెప్పుకోవాలి. చూడాలని ఉందా, చూడాలని ఉంది అంటూ చక్కగా సినిమా చూసే వాళ్ళకి ఇంకా ఇంటెన్షన్ క్రియేట్ చేసేలాగా తీసినటువంటి ఒక ట్రైలర్ ఇది. అది టీవీలో వచ్చేది. ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటి టైటిల్ వెరైటీగా ఉంది, సినిమా తీసేది ఎవరు అంటే ఫస్ట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారనేటువంటి టాక్, తర్వాత మణిశర్మ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అనేటువంటి టాక్ మరొకటి, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది అని ఇలా ఇలా హైప్ పెరిగిన తర్వాత దెన్ కేమ్ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. కానీ సినిమా చూస్తే మాత్రం వండర్ఫుల్, ఇంకా పేరు పెట్టడానికి లేకుండా ప్రతి ఒక్క పాట, సినిమా, స్టోరీ, ఫైట్స్ అన్నీ అద్భుత అనిపించేశాయి. ఆ ఇయర్లో అది కూడా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్గా నిలిచిందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టేట్యూన్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి గుణశేఖర్ గారు రామ్ గోపాల్ వర్మ గారితో పాటుగా క్రాంతి కుమార్ గారి దగ్గర కూడా వర్క్ చేశారు. అండ్ ఆయన చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా అంత అప్రిషియేట్

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అద్భుతమైన పాట విన్నాము, అలాగే సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే రామ్మ చిలకమ్మ సినిమా, ఐ మీన్ ఆ పాట చూడాలని ఉంది సినిమాలోది. అయితే ఈ సినిమాలో మనందరికీ భలే కనెక్ట్ అయ్యేటువంటి పాట ఇంకొకటి ఉంటుంది, సింబలే సింబలే అనేటువంటి పాట. చిన్నపిల్లల్ని పెట్టి తేజ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అయితే పక్కన చక్కగా బొమ్మలు వస్తాయి, అబ్బాయితో ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనకు కూడా ఒక చైల్డ్హుడ్ మెమరీ కదా. సినిమా థియేటర్లో కానీ ఇంట్లో కానీ చూసినప్పుడు అరే భలేగా పక్కనే వచ్చి ఆడుతున్నాయి, ఇది ఎలాగ సాధ్యం, ఆ కార్టూన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అని అనిపించేది. సో ఇలాంటి ఏమంటారు స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఆ టాలెంట్, ఆ థాట్కి కూడా ఒక్కసారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే స్టార్టింగ్ నుండి కూడా మనం గుణశేఖర్ గారి సినిమాలు చూస్తే తీసుకుంటే ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ ఎప్పుడు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ ఏమంటారు పర్సెప్షన్లో, చూడ్డానికి నాజుగ్గానే ఉన్నప్పటికీ అందంగా అమాయకంగా ఉన్నప్పటికీ ఏదైనా

ఒక ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ధైర్యాన్ని సాహసాన్ని ఉట్టిపడేలాగా హీరోయిన్ సెలెక్షన్ కానివ్వండి, లేకపోతే పిక్చరైజేషన్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కంటే తన సినిమా ముమ్మార్లు చూస్తేనే అర్థమవుతుంది అని అంటాను నేను. మనోహరన్ సినిమాలో దేశభక్తి మీద తీసినటువంటి సినిమాలో తాజ్మహల్ ఆ సినిమాకు అక్కడ సెట్ వేశారు. అయితే దానికి ముందు జరిగినటువంటి ఆర్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అంటే లయాకి చాలా చదువుకోవాలని ఉంటుంది, చదువు అంటే ఇష్టం, అలాగే ఇంటర్లో మంచి మార్క్స్ వస్తాయి. పెళ్ళైపోతుంది, నా చదువు ఎలా అని హీరో పైన బాగా కోపం పెంచేసుకుంటుంది. కానీ తర్వాత హీరో ఎంకరేజ్ చేస్తాడు, చదువుకోమని అంటాడు. అయితే హీరోకి ప్రాబ్లం వచ్చినప్పుడు హీరోయిన్ ఎంత స్ట్రాంగ్గా నిలబడి పోట్లాడింది, ఎంత సక్సెస్ఫుల్గా మన దేశభక్తిని అలాగే తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుందో చూపించినటువంటి సినిమా అది. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా, అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న ఎలివేషన్స్ అని అనలేము, కానీ ది బెస్ట్గా చూపించినటువంటివి మాత్రం అలా చాలా ఉన్నాయి. ఇక చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మృగరాజ సినిమా గురించి తీసుకుంటే వైల్డ్ లైఫ్, ఆ వైల్డ్ లైఫ్ని ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు నిజంగానే అడవిలో ఉండి చిత్రీకరించారా అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా తీశారా సినిమాని. అంతేనా, రాణి రుద్రమాదేవి సినిమా గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ శాకుంతలం సినిమా గురించి కూడా చెప్పాలి, అది మన తెలంగాణ ప్రైడ్. రుద్రమాదేవి సినిమా ఇప్పటికే హిస్టారికల్ మూవీగా మనం రుద్రమాదేవి గురించి మాట్లాడుకుంటాం, ఎన్నో స్టోరీస్ వింటాం, కానీ అనుష్క గారిని పెట్టి అలాంటి ఒక సినిమాని తీయాలి అనేటువంటి ఆలోచన రావడం, అంత చక్కగా పిక్చరైజ్ చేయడం అండ్ ఆ సెట్స్ అవన్నీ కూడా ఆహా అద్భుత అనిపించలేదా సినిమా చూసినప్పుడు? అఫ్కోర్స్ ఎస్ కీర్తి అని మీరు అంటున్నారు, నాకు వినబడుతుంది. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక అద్భుతమైన పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మనోహరన్ సినిమాలో నుండి ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 2003 సెన్సేషన్ గురించి మీకు చెప్పాలి. అండ్ అఫ్కోర్స్ ఇందాకే ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా అందులో వేసినటువంటి చార్మినార్ సెట్ గురించి చెప్పాలి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ భూమిక ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి క్రేజీ హిట్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఈ సెట్ ఏదైతే ఉందో అది ఎంత స్పెషలో, ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి అర్జున్ సినిమాలోని మధుర మీనాక్షి టెంపుల్ సెట్ కూడా అంతే స్పెషల్. ఆ సెట్కి సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూలు, టాక్స్, అసలు ఏముండబోతుంది ఈ సెట్కి ఆ సినిమాకి ఏంటి సంబంధం అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకంటే అప్పటికి సినిమా రివీల్ అవ్వలేదు, స్టోరీ తెలీదు, ఏమీ తెలీదు. కానీ సినిమా కాస్త స్పెషల్గా ఉండబోతుంది అనేటువంటి టాక్ అయితే ఉంది. సో అలాగా ఈ ఇంట్రెస్టింగ్ ఏమంటారు టాక్స్, గాసిప్స్ అన్నీ సినిమాకు ముందు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు అలాగే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఒక వేగం అనేది అప్పుడు చాలా తక్కువ ఉండేది, కాబట్టి ఇంకా క్యూరియాసిటీ అనేది చాలా ఉండేదన్నమాట. అయితే ఆ సినిమా, ఐ మీన్ అర్జున్ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్ట్రీమ్ అవ్వడం జరిగింది. అండ్ అది చాలా గ్రేట్, ఒక మంచి మెమరీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కంటిన్యూస్గా గుణశేఖర్ గారి, మహేష్ బాబు గారి ముగ్గురు ఇద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సైనికుడు సినిమా కూడా. సో ఈ సినిమా కూడా ఏమంటారు అంత ఏమంటారు అనుకున్నటువంటి, ఆశించినటువంటి సక్సెస్ అవ్వకపోయినా మ్యూజికల్గా మంచి హిట్ సాధించింది, అలాగే స్టూడెంట్స్కి బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ఒక ఇంకొక వండర్ఫుల్ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తెలుగు ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నటువంటి సినిమా. ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, సినిమా గురించి డిస్కషన్ జరిగింది, హీరోయిన్ గురించి డిస్కషన్ జరిగింది, ఏంటి అసలు ఇంత సస్పెన్స్ పెట్టేస్తున్నారేంటి అనేటువంటి డిస్కషన్స్ కూడా బోల్డ్ అయ్యాయి. ఇందుకే ఆ సినిమా ఏంటి రివీల్ చేస్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి.
1: అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అన్ని పాటలు సూపర్ డూపర్ పాటలే, అండ్ సినిమా గురించి కూడా. అయితే ఇంతగా మాట్లాడుకున్నటువంటి సినిమా ఏంటి, ఇందాకే మీకు హింట్ ఇచ్చేసా, అసలు అర్థమయ్యి ఉండాలి. 2010 వచ్చినటువంటి వరుడు సినిమా. అసలు ఈ సినిమా అనుకున్నప్పటి నుండి క్వశ్చన్ మార్కులు చాలా ఉండిపోయాయి. అంటే అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. నిజంగానే 5 రోజుల పెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటువంటి సెట్స్, అలాగే ఆ స్టోరీకి తగ్గట్టుగా హీరో అల్లు అర్జున్ అండ్ భానుశ్రీ ఆ హీరోయిన్. కానీ ఫస్ట్లో రివీల్ చేయలేదు ఏంటా స్టోరీ ఎలా ఉండబోతుంది అని వెళ్ళి చూసిన తర్వాత అందరికీ అనిపించింది నిజంగానే పెళ్ళింత చక్కగా, ఇంత వండర్ఫుల్గా, ఇంత బ్యూటిఫుల్గా చెయ్యాలి అనేటువంటి థాట్ని తీసుకొచ్చినటువంటి సినిమా అన్నమాట. ఆ సెట్స్ కానీ స్టోరీ కానీ, స్టోరీ ఏమంటారు పిక్చరైజేషన్ కానీ అన్నీ వండర్ఫుల్గా అనిపించాయి. అంతేకాదు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయి, అమ్మమ్మలు తాతలు అండ్ అందరి ఫ్యామిలీతో జరుపుకునేటువంటి సెలబ్రేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, అసలు పెళ్ళంటే అర్థం ఏంటి అని చెప్పేటువంటి విధంగా తీసినటువంటి ఈ మూవీ కూడా అందరికీ చాలా చాలా నచ్చింది. అసలు ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇంతవరకు ఎన్నో సినిమాలు పెళ్ళికి సంబంధించినవి, అలాగే పెళ్లితో పాటుగా పెళ్లి తంతు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో సినిమాలలో ఉన్నప్పటికీ వరుడు సినిమా అందరికీ కాస్త స్పెషలే. ఈవెన్ మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా ఒక మంచి పాట వినేసేద్దామా? స్టే ట్యూన్డ్.

కనిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తను ఎన్నుకున్నటువంటి స్టోరీ బాగుంటే, చక్కగా పిక్చరైజ్ చేసి, ఐ మీన్ చక్కగా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్లో ఒకరైనటువంటి గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్లో 2026 ఈ ఇయర్లో ఫెబ్రవరి రిలీజ్ అయినటువంటి సోషల్ డ్రామా థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలి, ఈఫోరియా. అందులో భూమిక గారి యాక్టింగ్ చూడాలి, వా, నిజంగానే ఎంత ఏమంటారు, మనకెంత ఎనర్జీని ఇస్తుందో తన క్యారెక్టర్. ఒక మదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఒక విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దారి తప్పిపోయిన పిల్లల్ని

దారికి తీసుకురావడానికి తను చేసినటువంటి స్ట్రగల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఒక పాక్సో కేస్కి రిలేటెడ్ చాలా సున్నితమైన టాపిక్ని డీల్ చేసినటువంటి విధానం ఆ సినిమా. అండ్ ఈ సినిమా చాలా మంచి సోషల్ ఓరియంటెడ్ సినిమా అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా 2026లో నిలిచింది. అలా ప్రతి సినిమాకి తను ఎన్నుకున్నటువంటి వాల్యూస్ని ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాలు తీసే విధానంలో గుణశేఖర్ గారు ఎప్పుడూ గ్రేట్ అని అనిపించుకున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే. ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత కాదు, సినిమా అంతా కూడా బెస్ట్ అని అనిపించిన బోల్డ్ ఉన్నాయి. అండ్ మరొక విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మ్యూజిక్. ప్రతి సినిమాలోనూ కూడా మ్యూజిక్ ది బెస్ట్గానే అనిపించేలాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ లూప్ మోడ్లో పెట్టుకొని వినాలి అనిపించేటువంటి పాటలు ఉంటాయి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమాన్ని వింటున్నారు. కష్టే ఫలి అనేటువంటి మాటలు మనందరికీ నచ్చే మాటలే, అలాగే ప్రతిరోజు మనం చేసే మాటలే, ఐ మీన్ చేసే పనులే. మనకి నచ్చిన పని కోసం మనం అలాగే కష్టపడతాం. అంతేకాదు, ది బెస్ట్ అనిపించుకోవాలంటే కొంచెం కష్టం ఎక్కువే పడతాం. అలా కష్టపడి సాధించిన దాంట్లో, 10 మంది అప్రిషియేట్ చేసే దాంట్లో మనం ఉంటే, మన పేరు ఉంటే, మనం ఉండేటువంటి ఏరియా, ఊరు, మండలం ఏదైనా సరే అంతటికీ పాకితే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేం కదా. ఆ గుర్తింపు కోసం ఒక వ్యక్తి పడ్డ కష్టం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఇది తను తనకి తెలిసినటువంటి వృత్తిలో పడ్డ కష్టం. అలా మనం కూడా ప్రతి ఒక్కళ్ళ మనకి నచ్చినటువంటి వృత్తిలో మనము కష్టపడితే సక్సెస్ ఎందుకు రాదట? నో ఛాన్స్, వచ్చి తీరుతుంది. మరి ఏంటా కథ మాట్లాడుకుందాం. మంచి పాట తర్వాత స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ పాట, శ్రేయా ఘోషల్ పాడిన పాట వరుడు కావలను సినిమాలో నుండి విన్నాం కదా. అయితే 2 గంటల 10 నిమిషాలు సంవాట్ పెట్టుకున్నటువంటి టార్గెట్, 2 గంటల 10 నిమిషాల టార్గెట్ పెట్టుకొని నేద్దామనుకున్నటువంటి చీర 170 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి. సిరిసిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికుడు. తనకు తెలిసింది చేనేత పని ఒకటే, తను చేయగలిగింది అదొకటే, తను నేసేది చీరలే. ఈ చీరలకు సంబంధించి నేనేం బెస్ట్గా చేయగలను, ఇది అందరినీ ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి, నాకు సక్సెస్ రావాలి, పేరు రావాలి, అలాగే నా ఒక్కడికే కాదు నేను పుట్టిన ఊరికి, నేను చేస్తున్నటువంటి వృత్తికి, వీటన్నింటికి కూడా గొప్ప పేరుని తీసుకురావాలంటే నేనేం చెయ్యొచ్చు అని బాగా ఆలోచించి ఇంత సమయంలోనే చీరని నేయగలిగేటువంటి ప్రతిభను, నేర్పును సంపాదిస్తానని డిసైడ్ అయ్యాడు. దాని వెనకాల ఒక సంవత్సరం కఠోర దీక్ష కూడా ఉంది. మామూలుగా చీర నేయడం అంటే 2 నుండి 3 రోజుల వరకు ఉండేటువంటి పని. అందులో మళ్ళీ జరి, అనుకున్నటువంటి అంచు, లేకపోతే దానికి తగినట్టుగా బొమ్మలు, ఇవన్నీ కుదరాలి. ఒక పట్టు చీర నేయడం అంటే అసలు చిన్న విషయమే కాదు. అటువంటి పనిని సునాయాసంగా చేయడం కోసం చేసినటువంటి హార్డ్ వర్క్, హోంవర్క్ మాత్రం చాలా ఉంది. అంతేకాదు చాలా సన్ననైనటువంటి దారాలు, చీర నేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేస్తే ఒక అగ్గిపెట్టలో, ఒక సాధారణమైనటువంటి అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరని నేశాడు అని అంటే ఇది నిజంగానే తన ప్రతిభకు, తన దీక్షకు హ్యాట్స్ ఆఫ్ కొట్టవలసిందే. అంతేకాదు ఇలా చేసేటప్పుడు తన వేళ్ళు బొబ్బలెక్కేవట, పెయిన్ అయ్యేదట. చాలాసేపు కూర్చుని ఏమంటారు అలా నేయడం వల్ల వెన్నుపూసకు కూడా కాస్త తక్లీఫ్ అంటాం కదా, పెయిన్ వచ్చేది. కానీ సాధించాలి అనేటువంటి తపన ఒకటి ఉంటుంది కదా, అది నిద్రపోనిస్తుందా, సక్సెస్ని ఆగనిస్తుందా? ఆగనివ్వదు. అందుకే ఆ సక్సెస్ని అంత బ్యూటిఫుల్గా

ముందుకు తీసుకురావడానికి తన కఠోర దీక్షని సాధనంగా వాడుకున్నాడు, సక్సెస్ని సాధించాడు సిరిసిల్లాకు చెందినటువంటి హరిప్రసాద్. సో తన గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోనే ఈ రకంగా నేసిన చీర ఇది మొదటిది. అంతేకాదు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పని చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని సంవత్సరం నుండి గట్టిగా ప్రయత్నం చేసి ఈ సక్సెస్ని సాధించినటువంటి హరిప్రసాద్ని అందరూ పొగుడుతున్నారు. మరి తన గురించి ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సినిమాలో నుండి. అయితే ఓర్పు అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక లక్ష్యం, ఇదే కావాలి, నేను దీన్ని చేయగలగాలి, బెస్ట్గా చేయగలగాలి, అండ్ దీన్ని సాధించడంలో నాలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, వీటిని నేను ఎలా అధిగమించవచ్చు, ఇలాంటి ఒక క్లియర్ పిక్చర్ మన కళ్ళు ముందు ఉన్నప్పుడు సక్సెస్కి కాస్త దారి మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతున్నట్టే. అయితే ఆ సక్సెస్ రావాలి అనంటే ముందు మన పాత్ క్లియర్గా ఉందా లేదా చూసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి తెలిసిన వాటినే బెస్ట్గా చేసేటువంటి ఆర్ బెస్ట్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ని ఎత్తుక్కున్న వాళ్ళలో సక్సెస్ స్టోరీస్ ఎక్కువే, ఎందుకంటే వాళ్ళకి పాత్ క్లియర్గా ఉంటుంది, కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇలా తన ప్రతిభను కూడా అందరికీ తెలియాలని ఒక సంవత్సరం నుండి దీక్షగా తను చేసినటువంటి ఆ ఏమంటారు హార్డ్ వర్క్ ఇప్పుడు అందరికీ అవగతమైంది, అందరూ చూస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తన స్కిల్ని మాత్రం ఎవరూ తీసుకోరు, ఆ స్కిల్ తనకి మాత్రమే సొంతం, ఎందుకంటే అంతగా కష్టపడి సాధించాడు కాబట్టి. లైఫ్లో ఇటువంటి సక్సెస్ స్టోరీస్ రేపు మనవి కూడా అవ్వచ్చు ప్రయత్నం చేస్తే, ఏమంటారు కదా. రైటింగ్గా మాట్లాడుకుందాం, మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటలు ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ప్రకటన విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి, తన్వీ శర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చ సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాహతే హై సదన్ కీ కార్వాయి ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్యే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూకాశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూకాశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూకాశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

0: వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రెపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: Global South aakankshalu pratibimbinche samskaranalu prastuta paristhitullo atyanta avashyakamani videshanga mantri Dr. S. Jayashankar perkonnaru. Bharat lo study tour nimittam paryatistunna 17 దేశాల ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
2: अनुच्छेद 370 को उखाड़ के फेंक दिया गया था जो कि हमारे संविधान में लिखा था. ऑनरिंग द स्पिरिट ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 370 वॉज एब्रोगेटेड. आर्टिकल 370 स्टार्टेड विद द वर्ड टेम्पररी बट नोबडी हैड द विल टू एब्रोगेट इट.
0: प्रधानमंत्री नरेंद्र मोदी నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్

0: తెలంగాణలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి బార్వా, తన్వీర్ శర్మ, శ్రియాంశి వాలిశెట్టి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా, చైనాకు చెందిన ఆన్ కీ యువాన్ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాంశి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో భారత జోడీ కృష్ణప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలో ఎంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి రెండవ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: స్టూడియో క్లాక్లో సమయం 12:45 అవుతోంది. అండ్ తల్లిపాల వారోత్సవాల గురించి జరుగుతున్నటువంటి ఈ 1 వీక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు మనం చిన్నపిల్లల్ని అలాగే కొత్తగా న్యూ బార్న్ బేబీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ న్యూ బార్న్ బేబీస్ కొంతమంది న్యూ బార్న్ మదర్స్ కూడా, కొత్తగా తల్లులు అంటే 2వసారి 3వసారి డెలివరీ అయిన వాళ్ళు కాకుండా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళలో కూడా ఎన్నో అపోహలు, ఆందోళనలు, ఆలోచనలు, ఓ గాడ్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ అవేర్నెస్ని కల్పించే కారణం కూడా అదే. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, మెరుగైన అవగాహన పెంచుకోవాలి, అలాగే వాటి కోసం సరైన ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండాలి అనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ మనము ఈ 5th డే అసలు ఎందుకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవాలి, ఏ కారణం చేత జరుపుకోవాలి అంటే, ముందు పుట్టిన బేబీ హెల్దీగా ఉండాలి, అదే ఫస్ట్ రీజన్. అలా ఫస్ట్ ఉండాలి అని అంటే ముందు అసలు తల్లిపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. విజయవంతమైన విధానాలు బలోపేతం చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో ఈ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందన్నమాట. పుట్టిన పిల్లలకి గంటలోపే తల్లిపాలు, అదే మురుపాలు పట్టించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా ఇంట్లో బామ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు, అదేవిధంగా ఎంకరేజ్ చేస్తారు కూడా. పిల్లలు పుట్టిన ఒక ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది గోల్డెన్ అవర్గా కన్సిడర్ చేయాలట. అంతేకాదు దీని తర్వాత ఇలాగ ఈ గోల్డెన్ అవర్స్ 6 నెలల పాటు కొనసాగాలి. అఫ్కోర్స్ ఆ టైంలో పిల్లలకి మంచినీటి అవసరం కూడా ఉండదు. తల్లిపాలే అన్ని రకాల పోషకాలు, నీరు అన్ని రకాలుగా ఉపయోగపడి పిల్లల గ్రోత్కి ఉపయోగపడి వాళ్ళు హెల్దీగా ఉండేలాగా చేస్తుందట. ఇది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టే ట్యూన్.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో

0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

నీ మనసు నాకు తెలుసు. సినిమాలో నుంచి మంచి పాట విన్నాం కదా, చిన్మయి అనుపమ ఉన్న వేణు పాడినటువంటి ఈ వండర్ఫుల్ పాటని వింటాం. పిల్లలకు పాలు పట్టించడం వద్దు అనేటువంటి అపోహ కొంతమంది తల్లుల్లో ఉండేది వన్స్ అపాన్ ఎ టైం, ఆర్ స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉందో లేదో. కానీ ఇవన్నీ చూసినటువంటి డాక్టర్స్ ఏ వీటి గురించి అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చి రన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటనమాట. కొంతమందికి అపోహ ఏంటి అని అంటే దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, వాళ్ళలో ఉండేటువంటి ఏమంటారు హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా లాంటివి. సో వీటి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో అనేది, తల్లికి బిడ్డకి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఎలా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయంలో కూడా తల్లిపాలు ముఖ్య భూమికను ముఖ్య పాత్రను పోషిస్తాయి అని చెప్పడమే ఈ ఏమంటారు అవేర్నెస్ వీక్ యొక్క ఫస్ట్ థీమ్ అన్నమాట. ఫీడ్ చేయడం వల్ల పిల్లలు మాత్రమే కాదు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేయడం. అంతేకాదు కొత్తగా తల్లులుగా మారిన వాళ్ళలో ఎన్నో అపోహలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎంత చెప్పినప్పటికీ డాక్టర్స్ చెప్పే వాటితో కొన్ని సరితూగుతాయి, ఇంకా కొన్ని ఎన్నో ఉండిపోతాయి. అప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తాయి. అందుకే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి కాబట్టి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు ఒక 1 వీక్ రన్ చేస్తారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టేట్యూ.

హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ న్యూ బోర్న్ మదర్స్ అని అంటారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు ఆరోగ్యమైనటువంటి ఫీడింగ్ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం తినాలి. నువ్వులు, వెల్లుల్లి, ఆకుకూరలు లాంటి కిచెన్లో అవైలబుల్గా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా హెల్దీగా ఉండడమే కాకుండా ఎక్కువ పాలు ఇవ్వగలిగేటువంటి ఆ ఎనర్జీ కొత్తగా తల్లైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ వీక్లో చెప్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఫీడింగ్ అనేది ఎంత ముఖ్యమో, దాని తర్వాత తల్లికి మంచి ఆరోగ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పడంలో కూడా ఈ వీక్, ఈ అవేర్నెస్ వీక్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయగలిగేది తల్లే. మరి అలాంటప్పుడు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. తను మంచి ఆహారం తీసుకుంటేనే పిల్లలకు మంచి పాలు వస్తాయి, అప్పుడు పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడంలో ఈ అవేర్నెస్ వీక్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే కొట్టేసింది. మరి ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, సో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజు మరి మనం ఆకాశవాణి వివిధ భారతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కొందరిలో చాలా అపనమ్మకాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైతే ఫీడింగ్ స్టార్ట్ చేస్తారో ఒక 1-2 డేస్లో మళ్ళీ ఆగిపోవడం, తర్వాత స్లైట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వడం లాంటివి. ఇప్పుడు ఇదే మీరు మెయిన్గా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాల్సినటువంటి టైం. మీకు ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. చాలామంది చాలా చెప్తారు, సజెషన్స్తో పాటు క్వశ్చన్స్ కూడా బ్రెయిన్లో బాగా వదులుతూ ఉంటారనమాట. అలాంటివి ఏవి పట్టించుకోకుండా

రిలాక్స్గా ఉండి ముఖ్యంగా మీరు మాత్రమే మీ బేబీతో బాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి అనే వాటిపైన ఆలోచన పెడుతూ కంటిన్యూ చేస్తే మీ మదర్హుడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదన్నమాట కథ. మరి ఇవాల్టి నుండి అఫ్కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకాస్త కాన్ఫిడెంట్గా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా అందరి సజెషన్స్ తీసుకోండి. మీకు కంఫర్ట్ అనిపించడం హ్యాపీగా ఫాలో అవ్వండి. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించిపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలోని గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు రహదారులకు అవసరమైన పర్యావరణ శాఖపరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, కార్యదర్శి శ్రీధర్తో కలిసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి ప్రాజెక్టుల అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలుసుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రాజకీయ ప్రాధాన్యాంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగ నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. లోక్భవన్ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల్లో కళాకారులు భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉత్సవ శోభను పెంపొందించాయి. 7,437 పోలీసు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు నియామకాలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖ్యమంత్రి డీజీపీ సివి ఆనంద్ ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్ష కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం అప్లికేషన్ నింపలేరని ముఖ్యమంత్రి కించపరచడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కొత్త బడులు కడతా ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో విద్యార్థులను అవమానించిన కేసీఆర్, కేటీఆర్లకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అరవింద్ హెచ్చరించారు.

0: తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొంటూ మీడియా సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే కోర్టులో సివిల్ క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని హరీష్ రావు లీగల్ నోటీసులో హెచ్చరించారు. నిజామాబాద్లో అరేకటిక సంఘం నిర్వహించిన బోనాల మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సమాజంలో ఐక్యత సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15వ తేదీలోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడారు. తెలంగాణ జలసరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సర్ప్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఇకోఫామ్ పాండ్లు నిర్మించాలని సూచించారు. 3 ఏళ్ల గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా దానకిషోర్ ఆదేశించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజహరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్ చెంపాపేట మార్గాల్లో 680 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన ఈ వంతెను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సంతోష్నగర్, చెంచల్గూడ, సైదాబాద్ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పి వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.
1: హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్న అన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం.
0: అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు ముసారాం భగవంతన్ త్వరలోనే ప్రారంభించి కేబీఆర్ పార్క్ పనులు వేగవంతం చేస్తూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీవీ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి వేగంగా పరిష్కరించడం ద్వారా గ్రామీణ వాసులు జిల్లా కేంద్రాలకు వెళ్లే శ్రమ తప్పుతుంది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నవజాత శిశువుల ఆరోగ్యం, శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలెంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిర్మల్లో చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాత్రలు మాత్రమే పట్టించాలని స్పష్టం చేశారు. ముర్రుపాలలో ఉండే యాంటీబాడీలు శిశువుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయన్నారు. కొన్ని గిరిజన గ్రామాలు, తండాల్లో తల్లిపాలు సరిగ్గా రాకపోతే ఆవు పాలు, తేనె వంటివి పట్టిస్తున్నారని, దీనివల్ల శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాలు పడని సమయంలో తల్లి బిడ్డల చర్మానికి చర్మం తగిలేలా చేసి కంగారు మదర్ కేర్ వల్ల ప్రకృతి సిద్ధంగా తల్లిపాలు పడతాయని, రిమ్స్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని రాజర్షి షా చెప్పారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూపాయలు 5,000 రూపాయలు ఉపకార వేతనం, 5,000 రూపాయల పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన కొంగరి దీపక్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. జూలై 31వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ

0: ఆవిష్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ప్రదర్శన నిర్వహించింది. దీపక్ రెడ్డి తాను రూపొందించిన పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే మిషన్ నమూనాను ప్రదర్శించారు. ఉత్తమ ఇన్నోవేటర్గా ఎంపికైన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ దీపక్ రెడ్డి,
1: ఈ రాళ్లు తీయడం వల్ల ప్రతి ఎకరంలో కూడా ఒక 20% పంట దిగుబడి పెరగడం జరిగింది. భారతదేశంలో ఉన్న నిరుపయోగమైన భూమిని సాగులోకి తీసుకువచ్చి రైతులందరికీ కూడా మెరుగైన జీవనోపాధిని, జీవన శైలిని కలిగించాలన్నదే మా యొక్క ఉద్దేశం.
0: కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, గ్రీవెన్స్లను పరిష్కరించేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సైదిరెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయంలో సైదిరెడ్డి కరీంనగర్ ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ,
2: 9వ తేదీ లోపల గ్రీవెన్స్ అనేవి పంపిస్తే 17వ తేదీన ఆ గ్రీవెన్స్ ని మీ సమక్షంలో చర్చించి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పోస్టల్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మా ఆఫీస్ కి 8వ తేదీ లోపల పంపించమని కోరుతున్నాను.
0: నల్గొండ టీటీడీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్షాప్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వైశాఖారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారాల అభివృద్ధికి డిఏవై ఎన్ఆర్ఎల్ఎం కింద సర్ప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వినతిపులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: షో టైంకి వెల్కమ్. మీరందరూ క్వశ్చన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అలాగే ఇవాళ మన షో టైంలో మంచి ఇంట్రెస్టింగ్ పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే మీరు సరైన సమయానికి సమాధానాలు కూడా పంపిస్తారనుకోండి. సో అలాగా అడగడానికి నేను రెడీ అయిపోయానన్నమాట. సమాధానం 04023240852 నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని ఒక పద్యంలో వేటితో పోల్చారు. ఆ పద్యం అందరికీ తెలిసిందే, కానీ ఆ పోలిక దేనితో జరిగింది? అల్పుడికి సజ్జనుడికి గల కంపారిజన్ పోలికలు దేనితో, ఏ మెటల్స్తో పోల్చడం జరిగింది? మెసేజ్ చేసేయండి 04023240852 నెంబర్కి. అండ్ మీకోసం ఆలోపు ఒక మంచి పాట వినిపించేస్తా. స్టే ట్యూన్డ్.
1: Point, point, point, point, point, point.

0: Bye bye.
1: సమాధానాలతో రెడీగా ఉన్నారు 04023240852 నెంబర్కి మీరు ఆన్సర్ చేసేయచ్చు అనమాట. జేరిపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారండి. చాలామందికి క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. నేను రెండు లోహాల గురించి అడిగాను, మెటల్స్ గురించి అడిగాను అనమాట. సో ఆ పోలిక ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ నాగనాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు పద్యాన్ని మొత్తం నాకు పంపించారు, నేను అలా అడగలేదు మిమ్మల్ని. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని దేనితో పోల్చారు, అది క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ చాలా తక్కువ మెసేజెస్ వచ్చేసాయి. రామ్ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఫిజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మురహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఒకటే చెప్పారు మెటల్, ఇంకా మిగతా చెప్పలేదు. ఐ ఆస్డ్ టూ. నెక్స్ట్ మూసాపేట నుండి రాజేష్ అండ్ రోజా గారు పంపించారు. నెక్స్ట్ పద్మావతి శిల్పా గారు పంపించారు చంచల్గూడ నుండి. నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు పంపించారు అల్లగడ్డ నుండి. పాలెం పోలయ్య గారు అప్పల్ రాజు ఫ్రమ్ పెడెన. రామ్రెడ్డి పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక ఫ్రమ్ కడప. నెక్స్ట్ కమ్స్ ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి కౌకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుశీల్ చింతల నుండి రైట్ ఆన్సర్ పంపించారు.

పంపించారు. నెక్స్ట్ పాష రైట్ ఆన్సర్ పంపించారు. అడపు సంతోష్ ఫ్రమ్ బెల్లంపల్లి రైట్ ఆన్సర్. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు కూడా రైట్ ఆన్సర్. జనగామ నుండి చంద్రశేఖర్ గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ నుండి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరూ మెసేజ్ చేసిన వాళ్ళంతవరకు పర్ఫెక్ట్గానే సమాధానం పంపించారు. కంచుకి కనకానికి ఈ రెండిటికీ గల డిఫరెన్స్ని సజ్జనుడితో అల్పుడితో కంపేర్ చేశారన్నమాట. అది దాని యొక్క సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ సరిగ్గా సమాధానం పంపించినందుకు. మంగాభాస్కర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా చాలా సింపుల్. దేశమును ప్రేమించుమన్నా అన్నది ఎవరు? మంచి అన్నది పెంచుమన్నా అన్నది ఎవరు? ఆయన పేరు చెప్తే సరిపోతుంది. 0402324085 నెంబర్కి స్టే ట్యూన్డ్. శివమణి సినిమాలో నుండి ఈ పాట మీకోసం.

షో టైంలో ఉన్న మనం ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం చాలామంది పంపించారండి. ఎవ్రీబడి ఆర్ రైట్. ఇబ్రహీంపట్నం నుండి అరుణ గారు, మన్విత ఫ్రమ్ గీతానగర్, శ్రవంతి, సుశీల్, వి శ్రీనివాస్, పాలెంపల్లి శ్రీనివాస్, నాగనాథ్ గుప్తా, దస్తగిరి, సంధ్య, అడెప్పు, సంతోష్, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, నెక్స్ట్ భోగ మార్కండేయ, శ్రీనిధి, శ్రీహిత, మంగా భాస్కర్, ఎన్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీతేజ, సీతాదేవిక, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు పెడిన, భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండేయ అండ్ లక్ష్మి, నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ జిల్లా, కిష్టాపురం నుండి పాషా గార్ల, వెరీ వెరైటీగా ఉంది, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, జాహ్నవి దుర్గా నాగారం నుంచి మెసేజ్ చేశారు, డాక్టర్ వెంకన్న గారు, అలాగే ప్రేమ్నాథ్, కళావతి, హనుమంతరావు, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, అలాగే జాప భూమేశ్వర్, చింత శ్రీనివాస్, షాపల్లి శ్రీపతి బాబు, ఉజ్వల, సుచిత్ర, నెక్స్ట్ నూర్జహాన్, ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాస్ ప్రొద్దుటూరు నుండి, వనస్థలీపురం నుండి దోర్నాల బాలాజీ, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య, సావిత్రి బాలాజీ, తర్వాత శ్రీరామ్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శిరీష ఫ్రమ్ కిస్మత్పూర్, తాళ్ళ గీత, రాజలింగం, విశాలి సిరికొండ నుంచి, అలాగే గొంగోపుల, భీమగల్ నుండి రవి అండ్ రోహిత్ పంపించారు, వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి నుంచి, పోగుళ్ళపల్లి నుండి మామిడి యాకయ్య, రాధాకుమారస్వామి రైట్ ఆన్సర్, జేరుపోతుల బుచ్చయ్య, తారపల్లి, మల్ఖద్, మఖద్ మఖల్ వినాయక్ నగర్ నుండి, గిరిధర్లాల్ పంపించారు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురహరి అండ్ పొత్తునూరు నుండి రామరెడ్డి గారు, నెక్స్ట్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు, మొహమ్మద్ జైనుద్దీన్, నరసింహ గజ్వేల్ జిల్లా నుండి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సమాధానం వచ్చేసి చాలా సింపుల్, గురుజాడ అప్పారావు గారు ఆయన చెప్పినటువంటి మాట అది, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ప్రకటన విన్నారు. ఇక షో టైంలో మిమ్మల్ని అడగబోయే మరొక క్వశ్చన్, బమ్మిర పోతన గారు రాసినటువంటి భాగవత ఘట్టం ఏది? ఇది ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ, సమాధానం చెప్పండి 0402324 0852 నెంబర్కి. అసలు మీకు మన పురాణాల పట్ల, మన గ్రంథాల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది ఈరోజు. స్టే ట్యూన్డ్.

సూపర్బ్. సమాధానాలు కూడా అంతే సూపర్బ్గా వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఫస్ట్ మనకి హనుమంతరావు గారు మెసేజ్ చేశారు వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ అండ్ సాయి సుమంత్ నాగభూషణ్ నారాయణ స్వామి రైట్ ఆన్సర్. బాలాజీ గారు సావిత్రి కుబేర్ నుండి, అలాగే రామ్రెడ్డి ఫ్రమ్ పోతునూరు నందిపేట నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది. వెంకటేష్ గారు, భవానీ ఫ్రమ్ షాపూర్. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు, ఇలా 4-5 పంపడం కాదండి, ఒక్కటి పంపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కీసరా మండలం గోధుమకుంట గ్రామం నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది అండ్ నేమ్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ చోడవరపు రమాదేవి గారు రైట్ ఆన్సర్. చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుండి మురహరి గారు రైట్ ఆన్సర్. జేర్పోట్ల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ గారు రైట్ ఆన్సర్. మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ వచ్చింది. నరేష్ అండ్ రురోజా రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పాషా గార్లా కిస్మతపురం రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా రైట్ ఆన్సర్. శ్రీనివాస్ గారు పంపించారు అక్కడ నుండి. ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్. నెక్స్ట్ అప్పల్రాజు పెడన రైట్ ఆన్సర్. అనుకుంటున్న సమాధానం యాక్సెప్ట్ చేయడం లేదు. మాధవి ఆంజనేయులు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ గారు, రాధాకుమారస్వామి, తాళ్ళ గీతం రామలింగం, వృషాలి కృష్ణ, పాలెం పోలయ్య. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి. ఎల్దుర్తి నుండి బొడ్డు శేఖులు గారు, నాగనాథ్ గుప్తా ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంకా కమ్స్ కార్తిక్ రైట్ ఆన్సర్. లక్ష్మీ ఇందిరానగర్, ఇందిరా లక్ష్మీ నగర్ నుండి, సారీ సుకన్య గారు. అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. భూదాన్ పోచంపల్లి నుండి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. భోగ మార్కండేయ గారు, 1-4 సమాధానాలు చెప్పేస్తున్నారేంటో. దోనాల బాలాజీ గారు రైట్ ఆన్సర్. సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. భువనగిరి నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఆడపు సంతోష్ గారు రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చింది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సరిగ్గా సమాధానం పంపించారు. వాయిస్ రికార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ కదా, మీరు ఇలా పంపించేస్తే ఇట్లా ముసాపెట్టిన. మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. చదివించిన పేర్లు మళ్ళీ మళ్ళీ డబుల్ టైమ్స్ చదివించుకోవాలనే కోరిక ఏంటి మీకు? ఇంట్రెస్టింగ్. బట్ సమాధానం వచ్చేసి గజేంద్ర మోక్షం అని బొమ్మిరి పోతన్న గారు రాసినటువంటి భాగవత ఘట్టం. అది చాలా చాలా ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మేబీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. శ్రీకాంత్ అండ్ శ్రీతేజ ఆల్సో రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చక్కగా సమాధానం పంపించినందుకు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నటువంటి శతకం ఏది, ఏ శతకంలో ఈ పద్యాలు, ఈ పదాలు వస్తాయి? మెసేజ్ చేయండి 0402324085.

0: లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆల్మోస్ట్ మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది. వీలైనన్ని పేర్లు చదివేస్తా. శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజంపేట అండ్ కొత్తగూడెం నుండి సతీష్ అండ్ సుమలత, మడిపల్లి నుండి శ్రీకాంత్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్, జ్ఞానేశ్వర్ గారు మురహరి వీక్లీ బజార్ నుండి, అలాగే మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల్, రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప, విశ్రుత రైట్ ఆన్సర్ ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దుర్గారాణి ఫ్రమ్ మణికొండ, నెక్స్ట్ సిరికొండ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది లక్ష్మి గారు, అలాగే పాషా గారు రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి, శ్రీనివాస్ గారు కూడా పంపించారు రైట్ ఆన్సర్, పొతంగల్ నిజామాబాద్ నుండి సంతోష్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ మల్కాజ్గిరి నుండి పద్మనాభం గారు, అలాగే విజయలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సమాధానం వచ్చేసి సుమతి శతకం అండి. అండ్ ఇంతవరకు సమాధానం చెప్పిన మీరందరికీ కూడా సో థ్యాంక్ యూ. అండ్ నా టైం చాలా తక్కువగా ఉండడం వల్ల అన్ని పేర్లు చదవలేకపోతున్నాను. కాసేపట్లో మిడ్ డే న్యూస్ స్టార్ట్ అవుతుంది, స్టే ట్యూన్డ్.
1: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Prime Minister Narendra Modi says people's lives in Jammu and Kashmir and Ladakh transformed after abrogation of Article 370. RBI projects the GDP growth at 6.7% this financial year, says economic growth continues to be supported by resilient demand. Proceedings of both Houses of Parliament continue to witness disruption over several issues. Supreme Court says authorities must exercise restraint while responding to young protesters. Students protest against alleged irregularities in the JPSC and JSSC examinations intensifies in Ranchi. Red warning issued for extremely heavy rainfall over Assam and Meghalaya. And in badminton, three Indian shuttlers enter the second round of the women's singles of the Korea Open in Assen. Prime Minister Narendra Modi has said that lives of people of Jammu and Kashmir and Ladakh have witnessed wide-ranging transformation since the abrogation of Articles 370 and 35A 7 years ago. In a social media post, Mr. Modi highlighted that the infrastructure has expanded, opportunities in areas such as education, healthcare, entrepreneurship and sports have grown in both the Union territories. He said that the women are marginalized communities or those who were denied their basic constitutional rights for decades have been empowered with the full application of the constitution. The Prime Minister highlighted that the day assumes even greater importance as the country is celebrating the 125th birth anniversary of Dr. Shyama Prasad Mukherjee this year. Mr. Modi said that Dr. Mukherjee's vision found historic fulfillment on the 5th of August 2019. He reaffirmed the government's commitment to the progress of Jammu and Kashmir as well as Ladakh and to ensure that every citizen has the opportunity to dream big, achieve and contribute to the making of a Viksit Bharat. Jammu and Kashmir BJP President and Rajya Sabha MP Satyapal Sharma described the abrogation of Article 370 as a historic step towards the complete integration and development of Jammu and Kashmir. Talking to Akashvani News at the Parliament premises, he claimed that Jammu and Kashmir has witnessed significant progress over the past 7 years after the abrogation of Article 370.
2: आज ही के दिन 2019 में 370 को निरस्त किया गया.
3: It was on this day in 2019 that Article 370 was abrogated. We all know that Jammu and Kashmir is scaling new heights today. Due to this article, women from our region who married outside the state used to be deprived on their rights, including their property rights. Now that injustice has been ratified, communities such as Balmikis and Gurkhas have finally secured their due rights following the abrogation of Article 370.
2: 370 हटने के बाद उनको उनका हक मिला है.
1: 7 years after the abrogation of Article 370, Jammu and Kashmir has witnessed significant progress in infrastructure, connectivity, governance, tourism, investment and security. The Union Territory has undergone rapid transformation through better infrastructure, connectivity, public services and economic growth, improving governance and quality of life. We have more from a correspondent.

శక్తిశీలి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు వారు ఎంచుకున్నటువంటి వృత్తుల్లో ప్రతిభామూర్తులై ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహిళామణుల గురించి ప్రతిరోజు శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇవాళ కూడా ఒక మంచి కాదు, అసలు ఎలా మొదలు పెట్టాలి ఎగ్జాక్ట్ పదం కూడా నాకు దొరకట్లేదు, కానీ తానించుకున్న రంగంలో అందరి ప్రశంసలు పొందుతూ చిన్నతనం నుండే తనకు నచ్చినటువంటి బాటలో అడుగులు వేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ ఆవిడ. అసలు తనని తీసుకెళ్ళి ఒక కళని పరిచయం చేస్తే, లేకపోతే కళ నేర్చుకోవడంలో ఆవిడని పెడితే, చిన్నతనం నుండే అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచి అసలు నేర్పించే గురువులు తల్లిదండ్రులు అబ్బా ఎంత బాగా చేస్తుంది అని మనసుకు అనిపించి తన కోసమే చెన్నై నుండి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారన్నమాట. అటువంటి ఒక గ్రేట్ విమెన్. అంతేకాదు తన చేతులతో ఎంతోమంది స్టూడెంట్స్ని ది బెస్ట్ డాన్సర్స్గా మార్చినటువంటి ఏమంటారు నర్తకీమణి ఆవిడ తని శ్రీమతి శోభానాయుడు గారు. ఆవిడ గురించి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినా కూడా చాలా చాలా తక్కువే. ప్రతి విషయం కూడా ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. ఆవిడ చేసేటువంటి నృత్యాన్ని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. అదే మన శోభానాయుడు గారి గొప్పతనం. తన గురించి ఇంకా మాట్లాడదాం మరొక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్.

చిన్న సత్యం గారి శిష్యురాలు. సాంస్కృతిక నృత్యాలు అటువంటి నాటకాలలో సత్యభామ పాత్రకి ప్రసిద్ధి చెందినటువంటి నర్తకిమణి ఆవిడ. ఆవిడ హావభావాలు భాగవతానికి సంబంధించినటువంటి ఏదైనా ఘట్టం తీసుకుని ఆవిడ నర్తించాలి అన్నా, దానిపైన ఏమంటారు నృత్యం చేయాలన్నా అసలు అలా కళ్ళు చూస్తూ ఉండిపోయేవట, అంత చక్కగా ఉండేవట. అసలు తన ఏమంటారు కూచిపూడి నృత్యాన్ని చూసి మెచ్చుకొని మంత్రముగ్ధులైన వాళ్లే తప్పితే ఏదో పర్వాలేదు అని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతేకాదు తన జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు కూచిపూడి శిక్షణ అందించినటువంటి పద్మశ్రీ అవార్డీ ఆవిడ. చిన్నతనం నుండే కళల పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేశారు. కాకపోతే కించిత్ భయం అనేది మనసులో ఉండిపోయింది. చిన్నతనం అరంగేట్రం చేయిస్తున్నాము ఎలాగా అని, అది కూడా వాళ్ళ తండ్రి గారికి. కానీ ఒకసారి అరంగేట్రం అయిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, తను చక్కగా అందులోనే నేర్పుగా ఆడగలదు, చక్కగా తన ప్రతిభను దశ దిశలా వ్యాప్తి చెందేటువంటి మంచి డాన్సర్ అవుతుంది అని. ఎందుకంటే అంత మనసు పెట్టి ఏకాగ్రతతో నర్తించేదన్నమాట చిన్నతనం నుండే. అందుకే చెన్నైలో ఉండేవాళ్ళు, అంటే పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్లోనే, కానీ చెన్నైకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ మన శోభానాయుడు గారు కూచిపూడి డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేసారు. ఇక అక్కడి నుండి మొదలైంది. ఏమిటి చెప్తాను పాట తర్వాత. స్టూడియో

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. శోభానాయుడు గారి ప్రతిభ చిన్న వయసు నుండే కనబడిందట. అది వారి గురువు గుర్తించి, అలాగే ఎక్కడైతే ప్రదర్శనలు చేయాల్సి వచ్చేదో అప్పుడు తనని కూడా వెంట తీసుకొని వెళ్ళేవారట. అలాగా వాళ్ళ గురువుగారి యొక్క అనేక నృత్య నాటకాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించింది. అంతేకాదు, హైదరాబాద్కు వచ్చిన తరువాత ఇక తను చేయాల్సినటువంటి ప్రదర్శనలు, వచ్చేటువంటి ప్రశంసలు లిస్ట్ ఇంకా ఇంకా పెరిగిపోయింది. అద్భుతమైనటువంటి హావభావాలు, అలాగే ఎక్కడా తడబడకుండా చేసేటువంటి ఆ నృత్యం, ఆ భంగిమ, ప్రతీదీ కూడా చూసేవాళ్ళని అబ్బురపరిచే విధంగానే ఉండేదట. అంతేకాదు, ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పచ్చు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఎస్ఆర్, సిరియా, టర్కీ, హాంకాంగ్, ఇరాక్ అండ్ కాంబోడియా వంటి దేశాల్లో జరిగినటువంటి ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప కళాకారిణి మన శోభానాయుడు గారు. అంతేకాదు, వెస్టిండీస్, మెక్సికో, వెనిజువెలా, ఇలాగ క్యూబా, అలా అన్ని ప్లేసెస్లో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో బృందాలు అంటే గ్రూప్స్గా తీసుకొని వెళ్ళి నేర్పించి, డాన్స్ చేయించి మరీ తీసుకొచ్చేవారట. అంటే తను ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి, బట్ బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం తను సొంతంగా వాళ్ళ గురువుగారితో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారట. అలాగా తను ఏమంటారు ప్రదర్శన ఇచ్చినప్పటికీ కూడా అన్నింటిలో ది బెస్ట్ అని అనిపించుకునేలాగానే ఉండేదట. ఇక హైదరాబాద్లో ఆవిడ ఒక కూచిపూడి అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు దానికి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి దాదాపు మేబీ 2000 ఆర్ ఇంకా అబవ్ కూడా అయ్యుండొచ్చు, అంతమందికి శిక్షణనిచ్చారంట. చాలామంది ఇప్పటికీ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు కూడా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీ తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955023. ప్రకటన విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్న మనం చక్కగా ప్రతిభ కనబరిస్తే అఫ్కోర్స్ అవకాశాలు కూడా అలాగే వస్తాయి. అప్పటి వరకు కూచిపూడి నేర్చుకున్నటువంటి శుభనాయుడు గారికి భరతనాట్యం కూడా నేర్చుకోమని సజెషన్ చేసి నేర్పిస్తాను అని వచ్చారట కొంతమంది గురువులు. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించారట. అంతేకాదు, సినిమాల్లో యాక్ట్ చేయడానికి కూడా నిర్మాతలు చెక్ రాసుకొచ్చి మరీ ఆవిడకు అందించారట, ఖాళీ చెక్ అది కూడా. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ శాస్త్రీయ నృత్యానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించడం మాత్రమే కాదు జీవితకాలం అంతా కూడా ఆ కూచిపూడి నృత్యానికి రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు మన శోభానాయుడు గారు. అది తను ఆ కొన్ని ఇంటర్వ్యూస్, తను తీసుకున్నటువంటి నిర్ణయం, కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత తన మనసులో ఉన్నదైతే, ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని చాలా ధైర్యంగా సంతోషంగా చెప్పేవారు శోభానాయుడు గారు.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చిందనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం ఆహ్వానం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో ఇప్పుడు విందాం డీజెట్ ఇల్లు చిత్రం కోసం. రామ్ మిర్యాల సీఏ సంగీత సారథ్యంలో పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆకాశమంతా చిత్రం కోసం మధు బాలకృష్ణన్ పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.

మీరు వింటున్నది ఆకాశం అని వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆవార చిత్రం కోసం హరిహరన్ తన్వి పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఎప్పుడు విందా? భీమ్లా నాయక్ చిత్రం కోసం రామ్ మిర్యాల, శ్రీకృష్ణ, తమన్, పృథ్వీ పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం.

0: వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం అభిమన్యు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మను శర్మ.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీకి తల వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం బచ్చల మల్లి చిత్రం కోసం గౌరహరి సింధూరి విశాల్ పాడిన పాట. పాట రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.

0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. పాట రచన ఆచార్య యాత్రయ్య, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రసీమలో మీరు వింటున్న ఆ పాట అల్లరి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడిన పాట. పాట రచన పోతుల రవికిరణ్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.
2: చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట అల వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం వల్ల పన్ను నిలిచిపోయి వ్యయం భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నొప్పించి అనుమతులు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 112 సేవలను పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రారంభించి పోస్టర్ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐడి చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయల్ 112 ద్వారా 18 సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ చెప్పారు. పోలీస్, అగ్నిమాపక, వైద్య సేవలన్నీ ఒకే గొడు కిందకు వస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిన్న ఈవేళ ఈ సమావేశాలు జరిగాయి. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానానికి భారత్ కట్టుబడిందని ఆ శాఖ కార్యదర్శి రచన షా స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అప్పగింత ప్రక్రియను సులభతరం చేయడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు చర్చించాయి. అవినీతి నిరోధక చర్యల్లో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు చెప్పాయి. తెలంగాణలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, హ్యాచరీలు, ఆధునిక ఆక్వాకల్చర్ వ్యవస్థలు, చేపల మార్కెట్లు, కోల్డ్ చైన్ సదుపాయాలతో పాటు హైదరాబాద్లో 47.3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణలో 389 శిక్షణా కార్యక్రమాల ద్వారా 15,565 మంది చేపతల రైతులకు శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రజల సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన చేయమని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అన్నసూయ సీతక్క అన్నారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణకు చెందిన 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. సమ్మక్క సాగర్కు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణకు 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఎస్సీసీలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాల్డ్వా తెలిపారు. ఎఫ్టీసీసీఐలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే భారీ ప్రదర్శనగా నిలవనుందని చెప్పారు.
భారత్తో పాటు తైవాన్, చైనాకు చెందిన 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

0: సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకు 2,50,000 రూపాయలు నెలకు జీతం మీరు మీ ఇంటికి పంపించే అవకాశం ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉంది. వారు 5,00,000 ఉద్యోగాలు ఉన్నాయి జర్మనీలో, ఇంకొక 1,00,000 ఉద్యోగాలు జపాన్ లో ఉన్నాయి. వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
0: మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేందర్ నగర్ గోల్కొండ జోన్ల పరిధిలో ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లోని బార్లు మూసివేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలో 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత అమల్లో ఉంటుంది. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ ఆదేశాలు వర్తించవు. ప్రయాణికుల రక్షణే చేయంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
2: డ్రైవర్లు ఫ్రెషర్ ట్రైనింగ్ లో భాగంగా అవగాహన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మరి వారికి రోడ్డు భద్రత పట్ల వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే సంస్థను కాపాడడం యొక్క వాళ్ళ ముఖ్య ధ్యేయంగా, అలాగే మరి డిప్యూటీ ఆర్ఎం గారు కూడా ప్రమాద బీమా వల్ల ఆర్టీసీ నష్టపోకూడదనే ఉద్దేశంతో వారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క ఇవ్వడం జరిగింది.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి సాధ్వర్యంలో కష్టకాలాల్లో మానసిక ఆరోగ్యంపై ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1,000 మంది ఆర్మీ, నేవీ, పారామిలిటరీ సిబ్బంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశ రక్షణలో ఉండే భద్రతా సిబ్బందికి ప్రశాంతమైన మనసు ఎంతో అవసరమని, బ్రహ్మకుమారి సంధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని ప్రశంసించారు. సైబర్ నేరాలపై అప్రమత్తతే ఆయుధమని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నీతికా పొంద అన్నారు. కాగజ్ నగర్ లో నిర్వహించిన సైబర్ జాగృతి దివస్ సురక్షిత రంగ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పుట్టిననాటి నుంచే తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ చెప్పారు. తల్లి పాలవారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. లోక్సభలో 377 రూల్ కింద ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఐడిఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రకటించిన శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్టస్థాయి చేనేత అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 7 చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేస్తారు. విశేషాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 39 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో బాధ ఆవేదన వల్ల అనర్థాలు కుమారి కంజర్ల శ్యామల గారి ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్

ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త మోట చిరంజీవి. అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లె గ్రామ యువ రైతు సూరావు కిషన్ రావు గారితో పరిచయకర్త మోట చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూసెట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర కచేరీ వింటారు. 10:00 నుండి 11:00 అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ సంరక్షణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి టి సంయుక్త. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 9:45 కస్టమైజ్డ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
9: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో బాధ ఆవేదన వల్ల అనర్థాలు కుమారి కంజర్ల శ్యామల గారి ప్రసంగం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఇప్పుడు విందాం బాధ ఆవేదన వల్ల అనర్థాలు కుమారి.

0: ఇదర్ల శ్యామల గారి ప్రసంగం.
1: ఈ ప్రపంచంలో మనుషులందరూ ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరి మనసులో ఎంత వేదన ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. మనుషులు పైకి చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా కనిపిస్తారు. వారి బాధను ఎవరికి వ్యక్తం చేయరు. వారి ఇంట్లో విషయాలే కావచ్చు, ఉద్యోగ విషయాలే కావచ్చు, వారి పిల్లల విషయాలే కావచ్చు, సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవరికి తెలియదు. ఒకరి బాధను మరొకరితో పంచుకుందాం అనుకున్న ఎవరు మన గురించి ఏమనుకుంటారో అని భయం, వాళ్ళు ఎంతమందికి చెబుతారో అనే భయం, భయంతో కూడిన బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమస్య, ఆ సమస్యకు దొరకని ఎన్నో ప్రశ్నలు చిక్కుముడు, వేటికి జవాబు లేని ప్రశ్నలు. కొంతమంది ఆ బాధలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో ఎవరికి తెలియదు. వేదనలో ఎన్నో చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల వల్ల కొత్త సమస్యలు వస్తాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఆలోచించే శక్తి మనకు ఆ సమయంలో ఉండదు. మనసు ఆ వేదనతో పరిగెడుతుంది. ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితి. మన ఆలోచనలకు నిలకడ ఉండదు. మన మనసుకు ఏమి చేయాలో తెలియదు, దానికి నిలకడ ఉండదు. మన మనసు ఆకాశానికి నిచ్చెన వేస్తుంది, చూసిన ప్రతి దాన్ని ఆకర్షించుకుంటుంది. కొంతమంది మనసు మాట వినాలి అంటారు. నిజంగా మనసు మాట మనకు మంచి చెబుతుందో చెడు చెబుతుందో ఆలోచించాలి. మనం ఆలోచించకుండా మనసు చెప్పేది కదా అని చెప్పింది చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మనకున్న శక్తి సరిపోదు. కొందరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు నిలకడగా ఉండదు. మనుషులకు కోరికలు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ మనసు డబ్బును ఎక్కువగా ఆకర్షిస్తుంది. డబ్బు ఉంటే నా కోరికలను నేను నెరవేర్చుకోవచ్చు అనే దురాశ ఎక్కువగా ఉంటుంది. మనం చేసే పనులు కూడా ఎదుటి వారికి వాళ్ళ మనసుకు నచ్చుకుంటాయి. అంటే నీ మనసు నీవు ప్రశాంతంగా ఎలాంటి అలచడు ఎలాంటి చెడు ఆలోచనలు నీ మనసులో లేనప్పుడు మాత్రమే మనం చేసే పనులు అందరికీ నచ్చుతాయి. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు, ఎప్పుడు నవ్వుతావో ఎప్పుడు ఏడుస్తావో నీకే తెలియదు. కానీ నువ్వు ఆనందంతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. ఈ ప్రపంచాన్ని ఎగురుతున్న పక్షిలాగా చూడాలనిపిస్తుంది. ఎవరు ఏమన్నా ఏమీ అనిపించదు. కానీ ఆనందంతో ఉన్నప్పుడు అందరూ నీ వాళ్ళే అనుకుంటావు. కానీ అన్ని సమయంలో నీకు నువ్వే అనుకుంటావు. నీవు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదా? నీ మనసుతో నువ్వు ప్రశాంతంగా నీకే తెలుస్తుంది. మనసు ప్రశాంతంగా లేనప్పుడు అగ్ని పర్వతాలు ఎన్నో అలజడులు ఎటు వెళుతుందో తెలియదు. మన మనసుకు నిలకడ ఉండదు. మంచు పర్వతంలో ఉండాల్సిన నీ మనసు అగ్ని పర్వతంలో రగిలిపోతుందా? మనసు ఉంటేనే అన్ని భావోద్వేగాలు కలిసి ఉంటాయి. సంతోషం, బాధ, కోపం ఇవన్నీ కోరుకుంటానే దాన్ని మనసు అంటారు. మన మనసు మనుషుల మధ్యన వ్యతిరేకను చూపిస్తుంది. పేదవాడితో ఒక రకంగా, డబ్బు ఉన్నవాడితో ఒక రకంగా మాట్లాడడం నేర్పిస్తుంది. అలాంటి సమయంలో మనసు మాట కాదు, నీకు ఏమి అనిపిస్తుందో అది చెయ్యి. కోపం ఎందుకు వస్తుందో తెలియదు, ఎవరి మీద చూపిస్తామో తెలియదు, కానీ ఒకరిని బాధ పెడుతుంది. వారు మన గురించి చెడుగా ఆలోచించే అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకు బాధపడతామో తెలియదు, ఎందుకు అంటామో తెలియదు. ఆ సమయంలో ఏమనిపిస్తుందో ఏమవుతుందో నీకే తెలియదు. ఒక మనిషి అంటేనే మనసు. మన మనసు బయట కనిపించదు, కానీ అది అనుకున్నది మనతో చేపిస్తుంది. తనలో ఉన్న అన్ని భావోద్వేగాలు బయట పెడుతుంది. మనలో ఉన్న కళ కూడా మనకంటే ముందుగా మన మనసునే గుర్తిస్తుంది. స్నేహం, ఇష్టం, ప్రేమ, బాధ, ఆనందం ఇవి మనసు మనకు నేర్పిస్తుంది. మనం నేర్చుకుంటాం. మనం ఒక దగ్గర ఉండి ఈ ప్రపంచాన్ని రెక్కలున్న పక్షిలాగా ఎగిరేసి వస్తాం. దానికి కారణం మన మనసు. అది ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికి తెలియదు. మన మనసే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తల్లి తన బిడ్డను జన్మనిచ్చే సమయంలో తను పాడే బాధ ఈ ప్రపంచంలో ఎవరూ పడి ఉండరు. తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఆ బాధను తన గుండెల్లో మోస్తుంది, బిడ్డకు జన్మనిస్తుంది. బాధ ఒక్కరితో చెప్పుకుంటే పోతుంది. తన బాధకు కారణమైన వారి మీద ఆ సమయంలో కోపం ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంతంగా ఒకసారి ఆలోచించు, అందులో ఎదుటి వారి తప్పు ఎంత ఉందో, నీ

ఉప్పు కూడా అంతే ఉంటుంది. నీకెందుకు బాధగా ఉంది? నిన్ను ఎవరైనా తిట్టారా? ఎందుకు ముభావంగా ఉండడం? అందరితో నవ్వుతూ ఉండొచ్చు కదా, అది నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు బాధపడుతున్నావు. మరొక్కసారి ప్రయత్నించు, నీకు కావలసినవన్నీ నీకు రాకుండా పోవు కదా. నీ అసమర్థత వల్ల పోయినవన్నీ నీవే సాధించుకో. బాధపడకు, నిర్లక్ష్యం వదులుకో, నీ సామర్థ్యాన్ని మర్చిపోకు. నీకు నీవు తప్ప మరొకరి సహాయం అవసరం లేదు. దేని గురించి ఆలోచించకు. నీ ఆలోచన నీ గమ్యం వైపు నీ అడుగులు సాగిపోవాలి. నీ లక్ష్యం నీ తండ్రుల ఆశయం మరచిపోకు. వాళ్ళ ఆశయానికి ప్రాణం పోసింది నీవే, ఆ ప్రాణానికి ఊపిరి పోయాల్సింది నీవే. నీ ఆశయాన్ని మర్చిపోయావా వదులుకున్నావో నీకే తెలియాలి. నీకు ఏమవుతుందో నీకే తెలియాలి. కొందరు ఎందుకో ఏమో వాళ్ళ బాధను ఎదుటి వారికి చెప్పి వాళ్ళ దగ్గర సానుభూతి కోరుకుంటారు. వాళ్ళ బాధ చెప్పి ఎదుటి వారిని బాధ పెట్టాలి అనుకుంటారు. ఎదుటి వాళ్ళతో మన బాధను కాదు, మన ఆనందాన్ని, మన సంతోషాన్ని పంచుకోవాలి. మనం బాధలో ఉన్నా ఎదుటి వాళ్ళను సంతోషంగా ఉంచాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధను ఎప్పుడు బయట పెట్టరు. ఎదుటి వారిని బాధ పెట్టి నవ్వుతూ సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు అని మర్చిపోకు. ఈ సృష్టిలో మనుషులకే కాదు, మూగ జీవాల కూడా బాధనే. ఎదుటి వాళ్ళను బాధ పెట్టి వాళ్ళ మనసును గాయపరిచి వాళ్ళ బాధల్లో నీ ఆనందాన్ని వెతుక్కుంటున్నావా? ఆ కొంత సమయం ఆనందంగా ఉంటావేమో, జీవితాంతం దానికి రెండింతలు బాధపడాల్సి వస్తుంది. బాధ అయితే ఇవాళ కాకపోతే రేపు మరచిపోతాము, కానీ ఆవేదన మాత్రం బ్రతికున్నంతకాలం మనల్ని వేధిస్తుంది. కొంతమంది ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కానీ ఒకసారి వాళ్ళు ఓడిపోతే, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే వాళ్ళు పడే ఆవేదన తట్టుకోగలరా? ఆవేదన ఎటు దారి తీస్తుందో ఎవరికి తెలీదు, వారు ఏమైపోతారో ఎవరికి తెలీదు. ఆవేదనతో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరం అంచనా వేయలేం. దాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. నీలో ఉన్న కుళ్ళు నీ పతనానికి దారితీస్తుంది. నీలో ఉన్న కుళ్ళు కుతంత్రాన్ని వదులుకోలేకపోతున్నావా? నీ మనసు నీ మాట వినడం లేదా? అయితే దానికి చెప్పు. అలాంటివి నీలో ఉన్నట్లయితే నీవు నీ పతనానికి కారణమవుతావు, నీ ఓటమికి కారణమవుతావు. తెలుసుకో, తెలుసుకొని మేలుకో. చాలామంది ఉద్యోగం రాలేదని, కొంతమంది చదువులో ఫెయిల్ అయ్యామని ఆవేదన వల్ల చనిపోదాం అనుకుంటారు. మళ్ళీ ప్రయత్నిస్తాం అని ఒక్కరైనా ఆలోచించరు. అలా జరగడానికి కారణం వాళ్ళే అని ఆలోచించరు. ఎందుకు విఫలమయ్యారని బాధపడతారు, కానీ దానికి కారణం వాళ్ళే అని ఆలోచించరు. అందరినీ నిందిస్తారు. నీవు చేసే పనిలో విఫలం అవ్వడానికి కారణం ఎదుటి వాళ్ళని నిందిస్తారు. నీవు చేసే పనిలో నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం మంచిది కాదు. కళ్ళల్లో కన్నీరు, మనసులో ఆవేదన, వీటికి కారణం ఎవరు? నేనా, నా మనసా, లేక నా నిర్లక్ష్యమా? ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పుకోవాలి నాలో ఉన్న ఈ వేదన, నాలో ఉన్న ఈ ప్రశ్న? ఎవరిని అడగాలన్నా, ఎవరిని నిందియాలన్నా జవాబు లేని ప్రశ్నలకు సమాధానం దొరికేదెప్పుడు? చెప్పేవారెవరు? జవాబు దొరుకుతుందో లేదో? మనకు నచ్చిన పని ఏదో చేస్తాం అంటే చేశాం అన్నట్టు ఉంటే నీకు ఆవేదన బాధ తప్ప ఏమీ మిగలదు. అదే నీవు దృఢ సంకల్పంతో చేసి చూడు. నీవు అనుకున్న దాంట్లో విజయం నీదే. ఆనందం తప్ప వేదన బాధ ఎప్పుడు నీ నీడను కూడా తాకలేవు. నిర్లక్ష్యంతో చేసే పనిలో నీకు ఓటమి తప్ప విజయం నీ దగ్గరకు కూడా రాదు. ఆ ఓటమి ఎక్కడికి దారితీస్తుందో, ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఏం చేస్తావో నీకే తెలియదు. మనం చేసే తప్పులను మోస్తూ ఈ భూమాత పడే ఆవేదన, తల్లిని తన కొడుకు కొట్టినప్పుడు లేదా వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేసినప్పుడు వాళ్ళు పడే మనోవేదన, ఆవేదన ఎవరిని ఎలా వేధిస్తుందో ఎవరికి తెలీదు. ఎవరిని ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తుందో ఎవరికి తెలీదు. ఎవరికి చెప్పుకోలేనిది ఒకటి ఉన్నది అంటే అది ఆవేదన మాత్రమే. అందరూ డబ్బు ఉంటే అన్ని సమస్యలు తీర్చుకోవచ్చు,

0: అని చాలామంది అనుకుంటారు. డబ్బుతో కూడా తీర్చలేనిది ఒకటి ఉంటుంది, అది ఆవేదన. ఈ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. మనమందరం నేర్చుకోవాల్సింది డబ్బుతో కొనలేనిది కూడా ఉంటాయి. అవి మనసు, బాధ, ఆవేదన, వీటిని ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేము అని తెలుసుకో, మేలుకో.
1: శ్రోతలు, ఇంతవరకు బాధ ఆవేదన వల్ల అనర్థాలు కుమారి కంజర్ల శ్యామల గారి ప్రసంగం విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హనుమకొండ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ సర్వీసెస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుతో పాటు పోలీసు నియామక పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎస్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఇతర అభ్యర్థులు www.tgbcstudiecircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణా కాలంలో ప్రతి నెల 75% కంటే ఎక్కువ హాజరున్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున పుస్తక నిధి మరియు రవాణా భత్యంతో కలిపి స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలతో పాటు ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 0870-257-1192, 0402407-1178, మరొక నంబర్ 7780-359322 ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిరునవ్వుతో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు మరొక పాట విందాం. ఆనందం చిత్రం కోసం టిప్పు సత్య పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినీ గీతం మీద నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్ధిని పూర్ణిమ పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కిరవాణి.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:04. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSL PRB వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 7112 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ను ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఎంపిక విధానము, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీలలో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా కెమికల్ విభాగంలో 60 ప్రాసెస్ టెక్నీషియన్ ఖాళీలను, 64 ప్రాసెస్ ఆపరేటర్ ఖాళీలను, మెకానికల్ విభాగంలో 13 టెక్నీషియన్ ఖాళీలను, ఎలక్ట్రికల్ విభాగంలో 17 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 154 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 August 2026. భారత అంతరిక్ష పరిశోధన

0: సంస్థకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి బెంగళూరులో 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ శిక్షణ కోసం మొత్తం 410 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 220, టెక్నీషియన్ అప్రెంటిస్ 120, కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ 70 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు అభ్యర్థులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి. కమర్షియల్ ప్రాక్టీస్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి అభ్యర్థులు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ సర్టిఫికెట్లు 2022, 2023, 2024, 2025, 2026 సాధించిన వారై ఉండాలి. 2021 కంటే ముందు ఉత్తీర్ణులైన వారు అర్హులు కాదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఉమంగ్ పోర్టల్లో యుఆర్ఎస్సి అప్రెంటిస్షిప్ ను సెర్చ్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఏటిఎస్ లో పొందిన ఎన్రోల్మెంట్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉమాంగ్ దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. బీఈ, బీటెక్ లేదా డిప్లొమా మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం తదితర పత్రాలను సూచించిన ఫార్మాట్లో అభ్యర్థులు దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 28 2026. మరొక ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 124 ప్రిన్సిపల్ ఖాళీలను, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజూ పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతాన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా

0: శుభేచ్ఛ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తుందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
1: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है.
0: సుప్రీం కోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీతా యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన, దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డిఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బీజూ జనతాదళ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇన్బదురై, శివసేన సభ్యురాలు డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమరే తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తరువాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన అంటూ, పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడలేదని, కావాలని అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు, వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3,765 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు వాటిల్లకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫికీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి

0: మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. రెండో రోజు ఆత్మ నిర్భర్ మెడ్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపైన రసాయనాలు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యోపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపైన ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపైన తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమి ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీన చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అసాన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో 7 భారత ఆటగాళ్లు 2వ రౌండ్కు దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్లో బరికిలోకి దిగిన 6 షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నెంబర్ 1 కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రౌనక్ చహాన్, సనీ దయానంద్, తరుణ్ మన్నేపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 34 సెకండ్లు. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త

0: శ్రీ మోట చిరంజీవి.
1: ముఖ్యంగా ఉద్యానవన పంటలలో వివిధ రకాలైనటువంటి పంటలను మనము నిరంతరము చూస్తూ ఉన్నాము. ఈ ఉద్యానవన పంటల్లో అతి కీలకంగా ఇప్పుడు ఈ వేసవిలో మామిడి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, లేదా ఇతర పప్పు దినుసు పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిందు సేద్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, అతి ముఖ్యంగా ఈ వేసవిలో వివిధ ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ప్రభుత్వము ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణము రోజు రోజుకు ఏ విధంగా పెంచబడుతుంది, రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలేంటి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి చేరాల రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, ఈ వానాకాలం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఇప్పుడు వేసవి, ఈ వేసవిలో రైతులు ఈ ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలంటారు?
2: సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి పంట కాలం కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు మనకు సమ్మర్లోనే ముఖ్యంగా మామిడి కానీ మిగతా పంటలు కానీ ఉంటాయి, దానికి మనకు వానాకాలం కానీ యాసంగి కానీ డివైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అంటే వచ్చేటువంటి వానాకాలంకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లా విషయాన్ని చూసుకున్నప్పుడు ఈ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ నెల 15 రోజుల్లో దాని యొక్క నిర్వహణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ మనం చేసుకోగలిగితే, అంటే దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం చేసుకోగలిగితే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిందు సేద్య నిర్వహణలో ముఖ్యంగా రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పంట కాలం అయిపోవడంతోనే రైతు సోదరులు ఏదైతే ఈ బిందు సేద్యానికి సంబంధించినటువంటి లాటరల్స్ అంటే నల్ల పైపులు కానీ అదేవిధంగా ఎడ్కంటో యూనిట్ కానీ సబ్మెయిన్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో అవన్నింటినీ భద్రపరచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటిగా చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో అది ఏ పంట అయినా సరే ఆ లాటరల్స్ ఏవైతే ఉన్నాయో నల్ల పైపులు వాటన్నిటినీ కూడా మనం చుట్టజుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడైతే భద్రపరుచుకుంటామో భద్రపరచుకునేటానికన్నా ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స ఏవైతే ఉందో అంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో అది కనుక చేసుకున్నట్లయితే ఈ బ్లాకేజెస్ కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి ఆల్గి కానీ మిగతా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయి తర్వాత సీజన్ లో కరెక్ట్ వాటర్ డిశ్చార్జ్ కాకుండా ఉంటే తద్వారా పంటకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స అనేది ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సంబంధిత ఏదైతే డ్రిప్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉంటారో అదేవిధంగా ఉద్యాన అధికారులు కానీ ఉద్యాన విస్తరణ అధికారులు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో కానీ వారి యొక్క సలహాల ద్వారా కానీ ఈ ఆమ్ల చికిత్స చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ క్లాగింగ్స్ కానీ మిగతా ఏం లేకుండా శుభ్రపరచుకోవచ్చు. ఈ శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మీరు చుట్టలుగా మేము రోలర్స్ కూడా సబ్సిడీలో ఇస్తూ ఉంటున్నాం కాబట్టి డ్రిప్ లో వాటిని చుట్టలుగా చుట్టేసి ఎలకలు కానీ మిగతా కానీ ఏవి కూడా కొట్టినటువంటి ప్రదేశంలో నీడ ప్రదేశంలో వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని భద్రపరచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదని చెప్పేసి తీసి దాన్ని ఒక కుప్పలాగా చేసి లేదంటే ఫీల్డ్ను ఒక పక్కను ఇక్కడ నేసినప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కానీ లేదంటే ఎలకల విషయంలో కానీ ఎన్నిటి విషయంలో డ్యామేజ్ అయ్యి తర్వాత మనం కొనాలంటే కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ముఖ్యంగా బిందు సేద్య విషయంలో ఈ ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చేసుకుని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా డ్రిప్ బంద్ చేసి మళ్ళీ ఒక 1-1.5 మంత్ తర్వాత మనం వాడతాం కాబట్టి అప్పుడు మనము హెడ్ కంట్రోల్ అంటే మనకు ఓపెన్ వెల్ ఉన్నటువంటి వాళ్ళు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉంటారో శాండ్ ఫిల్టర్ కానీ అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఒకసారి ఫ్లెష్ అవుట్ క్లీనింగ్ చేసుకుని ఫ్లెష్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెష్ వాల్స్ లో ఏమైనా తట్టిన నలకలు ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని ఒకసారి ఫ్లెష్ అవుట్ చేసి అందులో ఉండాలి ఎలాంటి లేకుండా క్లీన్ చేసుకుని ప్రెజర్ తో నడిపించి వాటన్నిటిని క్లీన్ పెట్టుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బిందు సేద్య నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా చేసుకుంటే ఎక్కువ కాలం అంటే దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డ్రిప్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ డ్రిప్ వాడేటప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, అయితే ఏ పంటలకు ఏ విధంగా ఇస్తుంది, ఈ డ్రిప్ వాడేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలను రైతులు తీసుకోవాలంటారు?
2: ముఖ్యంగా ప్రభుత్వము అన్ని రకాల పంటలకు మనకు బిందు సేద్యాన్ని ఇస్తూ ఉంది, ఎందుకంటే దీని యొక్క వాడకం అంటే మనకు నీటి యొక్క నీటి వనరులు అవైలబిలిటీ ఉన్న నీటి వనరులు తగ్గిపోవడం వల్ల దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, తక్కువ నీటితోని ఎక్కువ దిగుబడి తీయాలి, దాంతోపాటు మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఈ బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు అది అగ్రికల్చర్ క్రాప్స్ అయినా హార్టికల్చర్ క్రాప్స్ అయినా మల్బరీ అయినా మిగతా ఏ పంటలకైనా సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది.

0: అది ఉద్యాన శాఖ ద్వారా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీ, అంటే ఒక యూనిట్ కాస్ట్ లో వాళ్ళు 90% రాయితే అంటే వాళ్ళు 10% వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ ఉంటుంది. మరి 5 ఎకరాలు దాటినటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 70% సబ్సిడీ మీద మనము ఈ బిందు సేద్య పరికరాలు అనేటివి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిందు సేద్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి రైతులు, ఉత్సాహం ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. అంటే వాళ్ళకు బోర్వెల్ గానీ బావి గానీ ఏదైనా ఒకటి తప్పనిసరిగా వారి క్షేత్రంలో ఉండి ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతుకు మనం దీన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన జిల్లాకు కూడా, అంటే అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా టార్గెట్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పంటలకు ఎక్సెప్ట్ ప్యాడీ ప్రతి పంటకు కూడా మనం ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ఈ రైతులు, కొంతమంది రైతులు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మేము లబ్ధం అవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు తెలియదు. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు, వాళ్ళని ఎవరిని కలిస్తే ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి అందే ఆస్కారం ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా స్ప్రింక్లర్స్ కానీ దాంతోపాటు రెయిన్ గన్ సంబంధించినటువంటివి ఈ మూడింటికి సంబంధించింది మనకు ఉద్యాన శాఖ నుంచి వెళ్ళి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీనికి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ మీ సేవ ద్వారా, అదేవిధంగా డైరెక్ట్ ఫార్మర్ ఓటీపీ బేస్డ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది
1: ముఖ్యంగా ఉద్యానవన
0: విధానం ఏందనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్లీ గా దీనికి కాస్ట్ అనేది, అంటే మిగతా ఫర్టిలైజర్ పెట్టేటువంటి కాస్ట్ కంటే దీంట్లో 50% తగ్గడానికి, సమర్థత పెరగడానికి, మన ఎఫిషియన్సీ అంటే దాని యొక్క ఫర్టిలైజర్ తీసుకున్నటువంటి ఎఫిషియన్సీ ముక్క కూడా పెరిగి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ ఫర్టిగేషన్ లో ఈ విధంగా మనకు రైతులు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఉద్యానవన పంటలు అనేటువంటి ఎక్కువగా మనకు రైతుల దగ్గర కనబడతా ఉంటాయి, దాన్ని ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఏ పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు అంటారు?
0: మరి ముఖ్యంగా వేసవి కాలంలో అంటే మనకి ఇంకా సమయం ఉంది. ఇప్పటికీ వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పంటలు తెలంగాణలో మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది ప్రధానమైనటువంటి పంట ఉంది. తర్వాత మామిడి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా ఎక్కువ మొత్తంలో సాగు చేసేటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిలో వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ, అదే విధంగా సూక్ష్మ పోషకాల అవైలబిలిటీ అంటే వాటికి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలంటుండే అవగాహన, ఈ రెండు తర్వాత వచ్చేసి అగ్ని ప్రమాదాల నుంచి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ మూడింటిపైన మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము గమనించినటువంటి విషయాలు చూసినట్లయితే ఆయిల్ పామ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు ఇప్పటికీ 3 లక్షల ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా లేత తోటలే మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి, అంటే 2-3 సంవత్సరాల తోటలే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి విషయం ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర పంటగా మొక్కజొన్న కానీ మిగతా పంటలు వేసి సమ్మర్లో క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంత చెప్పినా కూడా కాల్చొద్దన్నా వాటిని కాలవడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ ఆయిల్ పంప్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ కూడా దగ్ధం అయిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని నుంచి రక్షించుకోవడానికి రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా మీ యొక్క పంట ఏవైతే ఉందో పంట చుట్టూ, అంటే మీ యొక్క పొలము చుట్టూ బార్డరు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పు చుట్టూరు కూడా మన తోట చుట్టూ ఎలాంటి చెత్త చెదారం కానీ గడ్డి కానీ ఏది ఉండకుండా నీట్గా రోటవేటర్ ద్వారా కానీ లేదంటే బ్లేడ్ ద్వారా కానీ చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క పొలంలో వేసినటువంటి మంట మన దగ్గర రాకుండా అక్కడే ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండి ఆల్రెడీ చుట్టూ ట్రెంచ్ లాగా కనుక తీసేయమైనా ఉన్నట్లయితే అందులో వాటర్ కనుక ఉంచినట్లయితే ఇలాంటివి ఏం రాకుండా మనం అక్కడికి ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి చెట్టు మొదట కూడా పచ్చగడ్డి, అంటే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల పచ్చి గడ్డి ఉండడం, అలాంటి చుట్టుపక్కల మనకు మంట వచ్చినా కూడా చెట్టుకు ఎక్కువ డామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఏదైతే సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా చిన్న తోటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు వడగల్ల వల్ల, అంటే ఎండ ఎక్కువ ఎండ వేడి వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది, అదేవిధంగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము కొత్తగా వచ్చేటువంటి ఇగులు మాడిపోవడం అలాంటి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొదటి 2-3 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ పంప్ తోటలు ఉన్నటువంటి రైస్ సోదరులు, ఈ జన్ము గింజలు ఏవైతే ఉన్నాయో, మనకు పచ్చి రొట్టెరువు కింద వాడుకునేటువంటి జన్మ గింజలు ఉంటాయి, వాటిని చెట్టుకు ఫీటు ఫీటున్నర

దూరంలో చుట్టూ కూడా రెండు లేదా మూడు వరుసలు కనుక మనం వేసుకున్నట్లయితే అది మంచి గ్రోత్ వచ్చి 40-45 రోజుల్లో చెట్టును పూర్తి స్థాయిలో ఈ వడగాల్పుల వల్ల అంటే ఎండ నుంచి కాపాడుతుంది. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ లో దాన్ని తీసేసి ఆ మొక్క మొదలు వేసినట్లయితే అది పచ్చిరొట్టె ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మా భూమి కూడా సారం పెరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఇది చూసుకోవాలి. మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ చేశాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లో నీళ్లు తక్కువ ఇస్తున్నాం, అంటే పొద్దున బిఫోర్ 9-9:30 లోపు, సాయంత్రం ఆల్రెడీ 5-6 తర్వాత ఈ టైంలో కనుక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటర్ అంటే మొదటి సంవత్సరం ఒక్కొక్క 60-90 లీటర్లు, అదే విధంగా రెండో సంవత్సరం ఒక 90-120 లీటర్లు, మూడు సంవత్సరాలు దాటినటువంటి 250 లీటర్ల వరకు ఒక రోజు మొక్కకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని పొద్దున సాయంత్రం టైంలో అంటే ఎండ ఎక్కువ ఉన్న టైంలో దానికి ఎక్కువ ఎవాపరేషన్ లాసెస్ ఉన్న సమయంలో నీళ్ళు ఇవ్వడం కంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్టయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు, మిగతా ఉద్యాన పంటల అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి వాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారీ సూక్ష్మ పోషకాలు కానీ అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేటువంటి వాటిని 15-20

0: అంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్టయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు, మిగతా ఉద్యాన పంటలు అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి వాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారీ సూక్ష్మ పోషకాలు కానీ ఆ విధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగే అటువంటి వాటిని 15-20 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వాటికి లైఫ్ సేవింగ్ కింద మన న్యూట్రియంట్స్ ఇచ్చిన వాళ్ళం అయితే తద్వారా మొక్క గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: వరంగల్ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తూ రైతులకు ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బిందు సేద్య నిర్వహణ, ఫర్టిగేషన్, మరి వేసవి ఉద్యానవన పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా మీరు వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఇప్పుడు విందాం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లె గ్రామ యువ రైతు ఎస్ కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం విందాం పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
3: మనము హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సకపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసేటువంటి యువ రైతు సురావు కిషన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు మిర్చి పంట పండించడం అనేటువంటి జరుగుతుంది, ఎటువంటి మిర్చి పంట పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మిర్చి పంట అంటున్నారు, ఎటువంటి మిర్చి పంటను మీరు వేయడం జరిగింది?
4: మేము తేజ రకాన్ని ఎంచుకోవడం అయింది.
3: అంటే ఇప్పుడు తేజ రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది, ఇది ఎన్ని నెలల పంట, ఎటువంటి భూములు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి?
4: ఈ తేజ అనేది నల్లరేగడి భూములకు, చౌక భూములకు అనుకూలంగా ఉంటుంది.
3: అంటే ఇప్పుడు ఈ పంట వేసేటప్పుడు మీరు నేరుగా నారును నాటడం జరుగుతుందా లేదా విత్తనాలనే సాళ్ళల్లో వేయడం అనేటువంటి జరుగుతుందా?
4: నారును నాటుకున్న తర్వాత 45 రోజులకు నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు ఈ నారు అనేటువంటిది ఏ విధంగా పోసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటి చేసుకోవాలంటారు?
4: నారు అనేది చిన్న చిన్న మల్లలు చేసుకొని మల్లల్లో ఒక్కొక్క గింజ వేసేసి నారును పెంచుతాం. నారు పెంచిన తర్వాత 45 రోజుల తర్వాత నారును ప్రధాన పొలంలో నాటువేస్తాం.
3: అంటే ఇప్పుడు నారు పెంచేటువంటి క్రమంలో మడులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎంత లోతులో విత్తనాలను చల్లాలంటారు?
4: మడులు అనేది ఒక తుమ్మలు వేసి అందులో గింజలను నాటుతాం. గింజలను వేసిన తర్వాత వాటిని మొలిపించుకొని 45 రోజుల తర్వాత ప్రధాన పొలానికి నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు మడులు తయారు చేసుకునేటప్పుడు ఏమైనా ఎరువులు ఇట్లా కలిపి మడులు తయారు చేసుకుంటారా, లేదా ఓన్లీ మట్టినే మీరు పారతో గానీ లేకపోతే నాగలతో గానీ దున్ని మడులు తయారు చేసుకుంటారా, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
4: నాగలతో దున్ని పారతో సమానంగా చేసుకున్న తర్వాత నాటే ముందు డిఏపి మాత్రం వాడతాం.
3: అంటే ఇప్పుడు మీరు ఈ విత్తనాలు చల్లేటువంటి క్రమంలో ఇక్కడ ఏళ్లతోని సాల్లాగా అని విత్తనాలు వేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, నేరుగా వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
4: వేళ్లతో వేసే పద్ధతి మాత్రమే వాడతాం.
3: అంటే ఇప్పుడు వేళ్లతో వేసిన తర్వాత దాని మీద మట్టిని ఏ విధంగా చల్లుతారు?
4: దాని మట్టిని అది వచ్చి దాన్ని ఏమంటారంటే క్లాత్లు వేసి దానిపైన వరిగడ్డి చల్లుతాం. వరిగడ్డి చల్లిన తర్వాత వాటర్ చల్లుతాం. ఒక 2-3 రోజులు వాటర్ చల్లిన తర్వాత వాటర్ నేరుగా మోటార్ ద్వారా పంపిస్తాం.
3: అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని రోజులకోసారి కట్టాలి, మరి ఏమన్నా ఎరువులు కలిపి ఇవ్వాలా లేకపోతే నేరుగానే కట్టాలా, ఎన్ని రోజుల వరకు ఈ నారును పెంపు చేయాలంటారు?
4: ఎరువులు అనేది ఫస్ట్ మనం ప్రధానంగా గింజలు వేసే ముందు మాత్రమే ఎరువులు ఇస్తాం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఏమి ఇవ్వము. నెక్స్ట్ వాటర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ అనేది ఇస్తుంటాం.
3: అంటే ఇప్పుడు మనము మీరు విత్తనాలు విత్తుకునేటువంటి తరుణంలో ఈ నీరు పెట్టేటువంటి విధానంలో కనుక చూసినట్లయితే ఈ మిరప పంట అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఈ నారు అనేటువంటిది ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు పెట్టాలంటారు?
4: నారు అనేది జూన్ ఎండింగ్ వరకు పోస్తాం, నారు పోస్తాం. జూన్ ఎండింగ్ లో నారు పోసిన తర్వాత 45 రోజులకు ప్రధాన పొలంలో విత్తడం జరుగుతుంది. ఇది 8 నెలల పంట.
3: 8 నెలల పంట. మరి ఇప్పుడు ఈ నారు పోసేటువంటి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మిరప నారు నాటేటువంటి వ్యవసాయ

0: చిత్రం ఏదైతే ఉందో అందులో దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
1: మేము ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకుంటాము. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఒక వర్షం పడిన తర్వాత పెసర గానీ జీలగ గానీ చల్లేసుకొని మిర్చి నారు పెరిగే సమయం ముందు ట్రాక్టర్ తోని కల్టివేటింగ్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకుంటాం.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మిరప విత్తనాలు అనేటువంటివి తేజ రకాలనేటువంటివి మీరు వేస్తా ఉన్నారు, మరి ఈ తేజ విత్తనాలు ఎక్కడ నుండి మీరు వేయడం అనేటువంటిది జరుగుతుంది, ఎక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది?
1: తేజ అనేది మేము పరకాల్లో షాప్స్ ఉన్నాయి, పరకాల షాపుల నుండి తీసుకొని వస్తాం.
0: అంటే ఇక్కడ మనకు గనక చూసినట్లయితే మిరప విత్తనాలు ఈ తేజ రకాలు గనక మీరు వేసేటువంటి క్రమంలో ఈ నారును ఎన్ని రోజుల వరకు పెంపు చేయాలంటారు?
1: మిరప నారు అనేది 45 రోజుల వరకు పెంపు చేసుకోవాలి.
0: ఇప్పుడు 45 రోజుల వరకు మిరప నారు అనేటువంటిది పెంపు చేసుకోవాలి. ఇప్పుడు 45 రోజులు మిరప నారును పెంపు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా దాన్ని తీయాలంటారు? నారును విత్తేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అవలంబించి తీయడం?
1: 45 రోజుల వరకు నారును నారుమడిలో పెంచుకున్న తర్వాత ప్రధాన పొలానికి వచ్చేసి ఎడ్లతోని భోజలు కొట్టేసుకొని ఆ తర్వాత నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తాం.
0: అంటే ఇప్పుడు భోజలు కొట్టిల్లు ఇప్పుడు నారు అనేటువంటిది పీకేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: జాగ్రత్తలు మనము పీకిన తర్వాత బ్లైటాక్స్ వేర్లను అందులో పెట్టేసి తర్వాత తీసి అందులో పెట్టేస్తాం. అది ప్రధాన పొలంలో నాటుతాం.
0: అంటే ఇప్పుడు నీరు పెట్టి తీయడం అనేటువంటి జరుగుతుందా, లేదా నేరుగా తీస్తే దాంట్లో ఉన్నటువంటి వేర్లు అనేటువంటి పోవడం అనేటువంటి జరుగుతుంది? అంటే ఈ విధంగా ఏ విధానాన్ని మీరు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది?
1: ప్రధాన పొలంలో నాటేసే ముందు నారుమడిలో నీరు పెట్టిన తర్వాతనే నారును తీస్తాంటాం.
0: అంటే ఇప్పుడు మిరప నారు అనేటువంటిది తీసిల్లు, తీసినప్పుడు మరి మీరు విత్తేటువంటి క్రమంలో నేరుగా మీరు నాగలతో దున్ని విత్తడం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే మల్చింగ్ విధానం ద్వారా విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఇప్పుడు రెండు విధాలుగా నడుస్తున్నాయి, మల్చింగ్ తో నడుస్తుంది, నాగలతో నడుస్తుంది. దాదాపు మల్చింగ్ విధానానికే ఇప్పుడు బాగా మంచిగా ఉంది.
0: అంటే ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ఈ మిరప నారు అనేటువంటిది పెంపు చేస్తా ఉన్నారు, ఆ విధంగా పెడతా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో మల్చింగ్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, అందులో డ్రిప్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకున్నట్లయితే మొక్కలు మనం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అంటారు?
1: ఫస్ట్ మేము ట్రాక్టర్తోనే దుక్కి చేసేసుకుంటాం. దుక్కి చేసుకున్న తర్వాత రోటోవేటర్ కొడతాం. రోటోవేటర్ కొట్టిన తర్వాత బోజలు తోలుతాం, ట్రాక్టర్తోనే బోజలు తోలుతాం. ఆ బోజలు తోలిన తర్వాత డ్రిప్ పైపులను జాపుతాం, బోజల పైన డ్రిప్ పైపులు జాపి మల్చింగ్ చేసి, మల్చింగ్ చేసిన తర్వాత ఒక రోజు డ్రిప్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మనం మొక్కలను అందులో నాటేస్తాం.
0: అంటే మొక్కలను అందులో నాటేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు డ్రిప్ వేసిన తర్వాత మల్చింగ్ పెడతారా, లేకపోతే మల్చింగ్ వేసిన తర్వాత డ్రిప్ పెడతారా, మరి ఏ విధంగా పెడతారు, ఒక్కొక్క సాలుకి ఎంత ఇడమ అనేటువంటిది ఉండాలంటారు?
1: డ్రిప్ వేసిన తర్వాతనే మల్చింగ్ చేస్తాం. సాలుకు సాలుకు ఒక 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది.
0: 4 ఫీట్ల డిస్టెన్స్ తో సాలు సాలుకు ఉంటుంది, మరి మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి?
1: ఒక మొక్క 12 ఇంచులు 14 ఇంచుల వరకు ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ పెట్టిల్లు, ఈ డ్రిప్ ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా పడతాయో అక్కడ మీరు నాటడం అనేటువంటిది జరుగుతుంది, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: కూలీలను తీసుకొని నాటేస్తాం, చేతితోనే పెట్టేస్తాం, కొడవలు అవసరం లేదు. మామూలుగా మల్చింగ్ పేపర్ కి హోల్ వస్తుంది, ఆ హోల్ లో వాటర్ ఇచ్చిన తర్వాత మెత్తబడిపోతుంది, మట్టి మెత్తబడిన తర్వాత ఆ మెత్తబడిన దాంట్లో మొక్కను అందులో పెట్టేస్తాం.
0: మరి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది ఎనుకుంటది, ఎన్ని రోజుల వరకు దానికి నీటి తడులు అనేటువంటి ఇవ్వాలంటారు?
1: ఒక 1 వారం రోజుల వరకు ఎనుకుంటది. అది నీటి తడులు అనేది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా ఇస్తా ఉంటాం. మొక్క ఎనుకునేంత వరకు మాత్రం 2 రోజులకోసారి 4 రోజులకోసారి అట్లా ఇస్తాం. వేనుకున్న తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఆ భూమిని బట్టి, నల్లరేగడి భూమి చౌక భూమి దాన్ని బట్టి మేము వాటర్ ఇచ్చేస్తా ఉంటాం.
0: అంటే మరి ఈ విధంగా మీరు నీరు అనేది పెడతా ఉన్నారు, ఇది ఏనుకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇది 8 నెలల పంట అంటున్నారు, దీని ఎదుగుదలలో మనం కనుక చూసినట్లయితే నీటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, పంట అయిపోయే వరకు ఎన్ని తళ్ళు కట్టాలి?
1: తడులు అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మేము తడి ఆరిపోతా అంటే ఇస్తుంటాం, అవసరానికి మొక్కకు నీరు అవసరాన్ని బట్టేసి ఇచ్చేస్తా ఉంటాం మేము.
0: అంటే ఇప్పుడు ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది, మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఏ విధంగా ఎరువులు అందించాలి, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎరువులు అనేటువంటివి ఇవ్వాలంటారు?
1: ఎరువులు అనేటి ఇప్పుడు ఫస్ట్ మేము దుక్కిలో DAP వేస్తాము, తర్వాత డ్రిప్ ద్వారా 3:19 కానీ, 14:045 కానీ, 28:28 కానీ ఇలాంటివి ఫెర్టిలైజర్ ఇచ్చేస్తా ఉంటాం.
0: అంటే ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఇస్తారు పంట అయిపోయే వరకు, ఎంత మోతాదులో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది?
1: ఒక 5-6 సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం డ్రిప్ ద్వారా కాబట్టి, ఎకరానికి 4 కిలోలు 5 కిలోల మోతాదులో ఇచ్చేస్తాం డ్రిప్ ఫెర్టిలైజర్.
0: అంటే డ్రిప్ లో కలిపిస్తారు? అంటే ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నారు, డ్రిప్ ద్వారా కలిసి ఇవ్వడం వల్ల కూడా మొక్కకు కులంగా అందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మిరప సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ వస్తుంది అని అంటారు, మరి పూత ఎక్కువ రావాలి

0: అంటే ఏమైనా ఎరువులు కానీ ఏమైనా పురుగు మందులు కానీ ఏమైనా వాడతారా? వాడితే ఎటువంటి వాడడం అనేటువంటి జరుగుతుంది?
1: పూత ఎక్కువ రావడానికి మందులు అనేటివి వాడతాం. పెస్టిసైడ్ లో డబుల్ అనేది అట్లాంటి మందులు వాడుతుంటాం. డబుల్ అనేటివి వాడితే పూత ఎక్కువ వచ్చేసి క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ కాత అనేటువంటిది కాస్తుంది? ఎన్ని రోజులలో ఇది మొత్తం పూర్తి మొక్క కాత అనేటువంటిది అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది?
1: పూత రావడానికి 2 నెలల సమయం పడుతుంది. క్రాప్ వచ్చేసి మనకు 3 నెలల క్రాప్ ఫస్ట్ క్రాప్ సెట్ అవుతుంది.
0: అంటే ఇట్లా ఎన్ని క్రాప్లు అనేటువంటివి వస్తాయి?
1: మూడు క్రాప్లు వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఈ విధంగా 3 క్రాప్లు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు పూత అనేటువంటిది 3 సార్లు వస్తుందా లేకపోతే ఒకటేసారి వస్తుంది?
1: 3 సార్లు వస్తుంది. అంటే ఇప్పుడు హైబ్రిడ్స్ కాబట్టి ఇవి మనము ఫస్ట్ పడిన క్రాప్ను తెంపితేనే మళ్ళీ సెకండ్ క్రాప్కు అవకాశం వస్తుంది. అట్లా మేము దాన్ని బట్టేసి ఫస్ట్ క్రాప్ తెంపేస్తాం, సెకండ్ క్రాప్ వస్తుంది, సెకండ్ క్రాప్ తెంపుతాం, మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా వస్తుంది. హైబ్రిడ్స్ కాబట్టి 3 క్రాప్లు వస్తుంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ కాత వచ్చినప్పుడు కీటకనాశకాలు కానీ లేకపోతే ఏమన్నా వ్యాధులు కానీ ఈ మిరప తోటకు కలుగుతాయా? కలిగితే ఎటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి? వాటి నివారణకు ఏం చేయాలంటారు?
1: మిరప తోటకు కీటకనాశకాలు అనేటివి ఆశిస్తాయి. అది ఫస్ట్ వేరుకుళ్ళు ఆశిస్తుంది. వేరుకుళ్ళకు ట్రైకోడర్మాను డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం. పైన మన పూతలో నల్లి వస్తుంది. పూతలో నల్లికి రీజెంట్ అనే మందులను, జంపు రీజెంట్ అనే వాటిని వాడుతున్నాం. వాటి ద్వారా కంట్రోల్ చేసుకుంటున్నాం.
0: అంటే ఇప్పుడు ఇది కాత అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు కాత కాసిన తర్వాత ఏ విధానం ద్వారా మీరు తెంపడం జరుగుతుంది? ఏ విధానం ద్వారా తెంపినట్లయితే మనకు ఈ కాయ అనేటువంటిది ఖరాబ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు?
1: కూలీలతోనే తెంపేస్తాం. కూలీలో తెంపేసి కళ్ళంలో ఆరబెట్టేసి సంచులలోనే తెంపేస్తాం. సంచులలో తెంపేసి తీసుకుపోయి ఆరబెట్టేస్తాం.
0: మరి ఈ విధంగా తెంపుతున్నారు, నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యంతో పాటు ఈ తెంపేటువంటి క్రమంలో ఆరబెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. అతి ముఖ్యంగా కలుపు నివారణ. ఇప్పుడు మీరు మల్చింగ్ విధానాన్ని వాడుతున్నారు, ఈ కలుపు నివారణ కోసం ఏం చేస్తారు? కలుపు అనేటువంటిది విధంగా ఉంటుంది ఈ మిరప తోటలో?
1: మేము మల్చింగ్ వాడుతున్నాం కాబట్టి మల్చింగ్ లో కలుపు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడన్నా కలుపు ఉండేది ఉంటే ఒకరిద్దరు కూలీలను పెట్టేసి కలుపును పీకేస్తాం.
0: మరి ఇక్కడ ఏరిన తర్వాత ఎన్ని రోజులు ఆరబెట్టాలి, ఎన్ని రోజులకు మార్కెట్ లో విక్రయించాలి?
1: 15 రోజులు పడుతుంది. 15 రోజుల తర్వాత మనం మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు.
0: అంటే ఇప్పుడు మీరు తేజ రకం కాయను మీరు సాగు చేస్తా ఉన్నారు, అంటే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పోను ఎంత?
1: ఇప్పుడు తేజ రకానికి 1 లక్ష రూపాయల పెట్టుబడి వస్తుంది. మళ్ళీ తెంపనికి కూడా లేబర్ ఖర్చు వచ్చేసి 70-80 వేల ఖర్చు వస్తుంది.
0: అంటే ఒక ఎకరం మీరు సాగు చేస్తే ఖర్చు అంతా పోను ఎంత మిగులుతుంది?
1: ఇప్పుడు మనకి 20 వేలు తేజ రకం మార్కెట్ లో అమ్ముతుంది కాబట్టి మాకు ఒక 50 వేల వరకు ఉంటుంది. రేట్ ఉంది కాబట్టి, రేటు లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే నష్టపోయినాం, లాభం ఏం లేదు.
0: అంటే మరి తేజ రకంలో మరి ఒక యువ రైతుగా మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అధిక దిగుబడి సాధించవచ్చు అని అంటున్నారు కిషన్ రావు గారు. మరి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చింది, తన అభిప్రాయాలు తెలిపినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: శ్రోతలు, ఇంతవరకు డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సకపల్లె గ్రామ యువ రైతు సూరావు కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఈనాటి పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ఈ అంశం గురించి భూగర్భ శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం.
1: కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
2: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీద ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలం అన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతూ ఉంది ప్రతి సంవత్సరము.

అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింపచేయాలన్న ఉద్దేశమును ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతూ ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతూ ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరుని భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటూ ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేటతెల్లంగా మనకు అర్థమవుతూ ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అనంటే మనకు ఒక్కటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలుపరచాలి అనంటే మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జి త్రూ అబండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా కానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము. ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనము అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనము అర్బన్ ఏరియాలలో ఉన్నాం. అర్బన్ ఏరియాలలో ఉంటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దాదాపుగా 40% ఎవాపరేషను, 40% రన్ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్లో ఉన్నదైనా కానీ రన్ఆఫ్లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు మనకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అనంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా మనం ఏమి అనుభవించాము అనంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నామన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి రన్ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది. ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా, ఇళ్లలోకి రాకుండా అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమవుతాం. అంటే ఇంతటి ప్రభావమును మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమవుతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు, సందర్భాలు, ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు భావితరాలకు

భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భముల్లోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే, ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చరు ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది, అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనముకు దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము, రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే, ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భజలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భజలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి, అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు, ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి, తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్, చిన్న చిన్న కుంటలు ఫామ్ పాండ్స్, తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగళ్లలో కొంత వెళ్తున్నది, ఎరుపు నీళ్ళలో కొంతనే వెళ్తున్నది, కొంత భాగము అంటే 18% వెళ్తున్నది, 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది. కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని, కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నదన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమవుతామన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా, వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము, ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్లుండి నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము, ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి, ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది. కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్గా అయినా కానీ, కమ్యూనిటీగానే కానీ, ఎన్జిఓస్గానే కానీ, ప్రభుత్వమైన కానీ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ, ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదని నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్ పిట్ అటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం

0: ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని, భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తూ ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాసబాబు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం ఇంద్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో తర్వాత పాటగా విందా. వర్షం చిత్రం కోసం చిత్ర రకీ బాలం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట వాన చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.